ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 జూలై నెల 14వ తేదీ మంగళవారం. శ్రోతలందరికీ శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్తుతి విన్నారు. ఇప్పుడు విందాం శ్రీ జి తిప్పన్న వినిపించిన విన్నదగ్గు మాట.
1: మనిషి నిరంతరం చింత లేకుండా జీవించాలి, కానీ అంతులేని కోరికలతోనే అనేక బాధలు కొను తెచ్చుకునే ఆనందానికి దూరమవుతున్నాడు. అనవసరమైన సమస్యలు కొను తెచ్చుకునే చింతతో, చీకాకుతో, వ్యాకుల మనస్సుతో యాంత్రికమైన జీవనాన్ని సాగిస్తున్నాడు. చింత లేని వానికి సంతలో కూడా నిద్ర వస్తుందంటారు పెద్దలు. అనవసరంగా చింత చేయడము మనోరోగాన్ని కొను తెచ్చుకున్నట్లవుతుంది. మనిషి లౌకిక విషయాల అంపటుడై అలౌకిక ఆనందానికి దూరమవుతున్నాడు. మనిషి ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని ఆశించనే మనిషి ఈ జగత్తులోనే లేడు. మరి ఆనందం ఎక్కడుంది? దాన్ని ఎలా పొందాలి? దాన్ని ఎలా అనుభవించాలి? ఆనందము ఎక్కడా లేదు, మనసులోనే ఉంది, మనలోనే ఉంది, మన హృదయంలోనే ఉంది. ఆనందము మన హృదయము నుండి ఆవిర్భవించేదే, బయట నుండి వచ్చేది కాదు. హృదయం నుండి వచ్చే ఆనందమే సహజమైనది. నిరంతరము మనం మంచినే తలుచుకుంటూ, మంచినే చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఆనందంగా ఉంటాం. సమస్త లోకాః సుఖినో భవంతు అనేది భగవంతుని సంకల్పం. అంతేగాని భగవంతుడు మనకు దుఃఖాన్ని, బాధల్ని కలిగించడు. కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, చింత మనం సృష్టించుకున్నవే. మనకు కలిగే బాధల్ని మన మంచి కోసమే అని అనుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. బాధలు, అశాంతి కలిగినప్పుడు లెక్క చేయకూడదు, దుఃఖాన్ని అణగదొక్కాలి, ఆనందం బయట పెట్టాలి, ఆనందంతో హృదయాన్ని నింపుకోవాలి. ఇదే మనం ఈనాడు చేయవలసిన ఆధ్యాత్మిక సాధన. మనస

0: వాచ కర్మణ పరిశుద్ధులై దానవత్వాన్ని దూరం చేసుకొని దైవత్వాన్ని అలవరుచుకుంటే ఆనంద పొందవచ్చు. భగవంతుడు ప్రసాదించిన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని సద్వినియోగం చేసుకుంటూ త్యాగధనులై శాంతి కాముకులై సమాజ సేవకు అంకితమైతే ఆ సేవా నిరతిలోనే అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించగలం. మన మనస్సు దైవ ప్రేమకు అంకితమైతే ఆ దైవ ప్రేమ ద్వారానే మనం శాశ్వత ఆనందాన్ని అనుభవించవచ్చు. బుద్ధుడు సత్యాన్ని అన్వేషించి దివ్యానందం పొందాడు. హృదయం నిండా త్యాగము శాంతి ప్రేమ నింపుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తే ప్రేమతో భగవంతుణ్ణి జయిస్తే ఆనందము మన వశమవుతుంది. నారదుడు నిరంతరము భగవన్నామ గానముతో ఆనందించాడు. మనిషి కూడా హరినామ స్మరణ చేస్తూ దైవ ప్రేమతో గానము చేస్తే అలౌకికమైన ఆనందాన్ని పొందగలడు. లౌకికానందము అశాశ్వతమైంది. బాల్యములో చదువుల్లో ఆనందం ఉందని భావించి చదువుతున్నారు. చదువులు అయిపోగానే ఆనందము తగ్గుతుంది. ఆనందముతో ఆట వస్తువులతో ఆడుకుంటారు. రాను రాను వీటిపై కూడా మోజు ఆనందం తగ్గుతుంది. తర్వాత గృహస్థాశ్రమంలో ఆనందం ఉందని వివాహమాడతారు. భార్య వ్యామోహముతో ఆనందంగా ఉంటారు. ఇది కూడా శాశ్వతము కాదు. తర్వాత సంతానం కలుగుతుంది. పిల్లలపై ప్రేమతో ఆనందంగా ఉంటారు. ఈ భార్య బిడ్డలపై గల ఆనందం కూడా రాను రాను కనుమరుగవుతుంది. ఇది కూడా శాశ్వతము కాదు. ఆ తర్వాత విలాస వస్తువుల్లో సిరి సంపదల్లో భోగ భాగ్యాలలో అధికారాలు మునిగి తేలుతారు. ఈ ఆనందము కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ బాహ్యమైన లౌకికమైన ఆనందాలు. ఇవన్నీ శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించవు. మన మనసు మన చేతలు మన పలుకు మన భావన మన ఆలోచన మంచిగా ఉంచుకుంటే ఆనందము మనలోనే ఉంటుంది. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరములోనే ఆనందముంది. మన చేతల్లోనే ఆనందముంది. మన మనస్సులో మన మాటల్లో మన భావనల్లో భగవంతుణ్ణి ఆరాధిస్తే ప్రేమిస్తే సేవిస్తే సమాజ సేవకు అంకితమైతే మనలోని ఆనందాన్ని మనమే పొందవచ్చు. మనము ఆనందం పొంది 10 మందికి ఆనందాన్ని పంచాలి. అంచేత మనం మనలో ఉండే బ్రహ్మానందాన్ని వెదుక్కుందాం. అశాంతికి అల్లకల్లోలానికి దూరం అవుదాం. ఆనందంతో జీవితాన్ని గడుపుదాం.
1: శ్రీ జి తిప్పన్న వినిపించిన వినదగు మాట విన్నారు. ఈనాటి సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో కూరగాయలలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ యాజమాన్యం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించిన వివరాలు విందాం.
2: జీవ నియంత్రణ ప్రయోగశాల అనంతపురం వారు కూరగాయలలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల యాజమాన్యం గురించి రైతు సోదరులకు కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు. మన జిల్లాలో బెండ టమోటా వంగ మిరప ఉల్లి ఆకుకూరలు కూరగాయ పంటలుగా విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. ముందుగా బెండలు జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడర్మా విరడీతో విత్తన శుద్ధి చేయటం వలన నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడంలో రోగ నిరోధక శక్తి కలిగి పంటను రక్షిస్తుంది. ఎకరానికి 20,000 చొప్పున ట్రైకోగ్రామ బదనికలను పూత దశలో వారానికి ఒకసారి చొప్పున 4 సార్లు విడుదల చేయాలి. విడుదల సమయంలో పురుగు మందులు చల్లరాదు. అవసరాన్ని బట్టి HNPV కానీ

ఎస్ఎన్పివి కానీ ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేసినచో కాయతొలచు పురుగును జీవ నియంత్రణ పద్ధతి ద్వారా అదుపులో ఉంచవచ్చు. అవసరాన్ని బట్టి ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరడి 2 కిలోల మందును 100 కేజీల పశువుల ఎరువుతో కలిపి వారం రోజులు నీళ్లు చల్లి బూజు వచ్చిన తర్వాత ఎకరం పొలంలో చల్లుకోవాలి. ఇక వంగ పంట విషయానికి వస్తే అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ట్రైకోగ్రామ బదనికలను ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీని 1 గ్రాము 1 లీటర్ చొప్పున పూత దశలో పిచికారీ చేయాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా విరడి కల్చర్ను ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున దుక్కిలో వాడుకోవాలి. 1 కిలో విరిడి కల్చర్ను 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 నుంచి 15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంద్రం దానిలో బాగా వృద్ధి చెందుతుంది. దీనిని ఎకరం పొలంలో వేయడం వలన భూమి నుండి ఆశించే ఎండు కుళ్ళు తెగుళ్లను ఇది నివారిస్తుంది. అంతేగాక ఈ విధంగా చేయటం వలన నులిపురుగులు అభివృద్ధి కాకుండా అణిచివేయబడతాయి. టమాటో పంట విషయానికి వస్తే ఆవాలు బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. కిలో విత్తనాన్ని మొదట 3 గ్రాముల తైరంతో శుద్ధి చేసిన తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. ట్రైకోడర్మా కల్చర్ను 1 కిలో 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో వేసుకున్నచో భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను నులిపురుగులను అదుపులో ఉంచవచ్చు. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డపంటగా వేయడం వలన రసం పిల్చు పురుగుల ఉధృతి తగ్గి ఆకు ఎండు తెగులు వైరస్ తెగుళ్ళు కొంతవరకు తగ్గుతాయి. ఎర్రపంటగా బంతి మొక్కలను 1:16 నిష్పత్తిలో వేసుకోవాలి. పూత దశకు ముందుగా ఎకరానికి 20,000 చొప్పున ట్రైకోగ్రామ బదనికలను వారానికి 1 సారి చొప్పున 6 వారాలు విడుదల చేయాలి. 200 లీటర్ల ఎల్ఈ వైరస్ ద్రావణాన్ని పొగాకు లద్దె పురుగుకు, ఎస్ఎన్పివి శనగపచ్చ పురుగుకు, హెచ్ఎన్పివిని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మిరప పంట విషయానికి వస్తే ట్రైకోగ్రామ గ్రుడ్డు పరాన్న జీవుల్ని ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడర్మా కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల వేపపిండితో పాటు 1 కిలో ట్రైకోడర్మా కల్చర్ను కలిపి వేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు సూడోమోనాస్ ఫోరోసెన్స్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని చల్లాలి. కాయతొలచు పురుగులకు అవసరాన్ని బట్టి హెచ్ఎన్పివి వైరస్ ద్రావణాన్ని కానీ ఎస్ఎన్పివి వైరస్ ద్రావణాన్ని కానీ 200 ఎల్ఈ వైరస్ ఎకరానికి చొప్పున సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఇక ఉల్లి పంట విషయానికి వస్తే ఎకరానికి 80 కిలోల వేపపిండి వేసి నులిపురుగులను అదుపులో ఉంచవచ్చు. కిలో విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడర్మా విరడి మరియు 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని చల్లాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు సూడోమోనస్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 200 లీటర్లు మందును నీటితో కలిపి చల్లుకోవాలి. ఇప్పుడు చెప్పిన జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి ఈ కూరగాయల పంటల్లో చీడపిడలు నివారి

0: పెంచుకొని రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించాలని జీవ నియంత్రణ ప్రయోగశాల అనంతపురం వారు కోరుతున్నారు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్దిపు శుద్ధులు కార్యక్రమంలో కూరగాయలలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ యాజమాన్యం గురించి శ్రీ హేమంతరాజ్ గారు అందించిన వివరాలు విందాం. ఇప్పుడొక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. వార్తల వివరాలు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14

0: నాలుగో తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
1: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్ధం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజు చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే 1 జూలై విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం

0: వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈ రోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మధుమేహం ఆహార నియమాల గురించి డాక్టర్ పి ఉషాబాలగారి సూచనలు, అనంతరం రసనీకుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ రచన ఎంపీ రవిశంకర్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిలాష, 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి కె అవినాష్ కుమార్ రీజనల్ పిఎఫ్ కమిషనర్, 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం,

6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణిలో ఖరీఫ్ కంది పంటలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎల్లనూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. పరిచయకర్త శ్రీ హేమంతరాజు. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 పెళ్ళంటే 100 ఏళ్ల పంట నాటిక రచన శ్రీమతి ఏ శ్రీదేవి, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరై తన ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968689 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

0: లలిత గీతం విన్నారు. సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల

0: మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently paused dialogue and diplomacy. We have sought to bridge fences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the globalists. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచెరియలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా, మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
2: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस में

0: कि इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है, और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही हैं, और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है।
1: असम, मेघालय, बिहार, पश्चिम बंगाल भारी नुंडी अति भारी वर्षाल कुरुस्तायनी భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము.

0: प्राप्नुयात् पुण्यकर्मणाम्।
1: श्रद्धावान् श्रद्ध గలవాడును చ మరియు అనసూయః చదివేవారి మీద చదివించేవారి మీద దోషారోపణ బుద్ధి లేనివాడును అయినటువంటి యహ ఏ నరః మానవుడు శృణుయాత్ అపి ఈ గీతా గ్రంథాన్ని విన్నా కూడా సహ అపి అతడు కూడా ముక్తః పాప విముక్తుడై పుణ్యకర్మణాం యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసేవారి యొక్క శుభాన్ శుభప్రదమైన లోకాన్ స్వర్గాది పుణ్యలోకాలను ప్రాప్నుయాత్ పొందుతాడు।
0: శ్రద్ధామాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తశుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం। శ్రద్ధావాననసూయశ్చ

అర్జున, ఈ గీతాశాస్త్రం యొక్క అర్థం సరిగా తెలుసుకోలేకపోయినప్పటికీ ఈ శ్లోకాలను ఒట్టిగా పారాయణ చేసినా లేదా ఇతరులు పారాయణ చేస్తుంటే విన్నా చాలు. అయితే చదవడం కానీ వినడం కానీ శ్రద్ధగా చేయాలి. చదివేవారి మీద, చదివించేవారి మీద, గీతాశాస్త్ర ప్రవర్తకుల మీద దోషారోపణ చేసే బుద్ధి లేకుండా చదవాలి. మానవులు ఎవరైనా సరే ఇలా చేస్తే వారి పాపాలు తొలగి పుణ్యాలు పెరుగుతాయి. యజ్ఞయాగాది పవిత్ర కర్మలు చేసే పుణ్యాత్ములకు లభించే స్వర్గాది పుణ్యలోకాలు వీరికి కూడా లభిస్తాయి. శ్రద్ధామాననసూయశ్చ

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం, రసనీ కుంజం పాటలు ప్రకటనలు వింటారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ముందుగా సమాచార వేదిక. ఇబ్బంది అంతా అర్బన్లోనే. అర్హులెవరూ ఓటు కోల్పోవద్దు. కలెక్టర్ ఓ ఆనంద్. జిల్లాలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. గత నెల 15 నుండి 25వ తేదీ వరకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీపై దృష్టి సారించగా, 25వ తేదీ నుండి పత్రాల స్వీకరణ, డిజిటలీకరణలో నిమగ్నమయ్యాం. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోకూడదనే ఉద్దేశంతో వరుసగా 2 సార్లు శని ఆదివారాల్లో వేలాది మంది సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాం. సోమవారం సాయంత్రానికి 89% డిజిటలీకరణతో సర్లో జిల్లాను మెరుగైన స్థానానికి చేర్చాం అని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జిల్లాలో సర్ జరిగిన విధానం, ప్రత్యేక డ్రైవులతో వచ్చిన ఫలితాలు, ఈ నెల 14వ తేదీ తర్వాత జరిగే ప్రక్రియ, అర్హత ఉండి ఓటు కోల్పోయిన వారు ఏం చేయాలనే అంశాలపై సవివరంగా మాట్లాడారు. వాస్తవానికి సర్ ప్రక్రియ సులభతరమైనది, కానీ 2002 జాబితాలో పేర్ల నమోదులో జరిగిన పొరపాట్లు, పట్టణ ప్రాంతాల్లోని వలస ఓటర్లు, చిరునామాల మార్పులతోనే కష్టంగా మారింది. ముఖ్యంగా అనంతపురం నగరంతో పాటు శివారు పరిధిలోకి వచ్చే రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల్లో సిబ్బంది బాగా ఇబ్బంది పడ్డారు. 2 ఓట్లను సాధ్యమైనంత వరకు నివారించాం. 250,000 వరకు ఓట్లు తగ్గచ్చు. జిల్లాలో 2026 మే 25వ తేదీ నాటికి 238,520 మంది ఓటర్లు ఉండగా, సర్ ప్రక్రియ అనంతరం 250,000 ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ శాతం చనిపోయిన, వలస వెళ్ళిన వారివే ఉంటాయి. ప్రక్రియ ఆశాంతం డిజిటల్ ఆధారాలతోనే జరిగింది. ఈఎఫ్ పత్రాల్లోని వ్యక్తి గత వివరాలేమీ బయట వ్యక్తులకు చేరకుండా జాగ్రత్త వహించాం అని కలెక్టర్ గారు తెలిపారు.

ఐఐటి నీట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. మండలంలోని బి పప్పూరు గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లో పలు సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మార్చి 2026లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఎంట్రన్స్ పాస్ అయిన రాసిన మెరిట్ విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారు. జూలై 16న ఉదయం 10 గంటలకు బి పప్పూరు గురుకులంలో నిర్వహించే ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ ఓసీ విభాగాల్లో మొత్తం 21 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. శ్రోతలు ఇంతవరకు సమాచారం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ

0: కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాతః

0: డయాబెటీస్ దీర్ఘకాల వ్యాధి కాబట్టి అది పూర్తిగా పోయే అవకాశం లేదు కాబట్టి ఆహార వ్యాయామ నియమాలు జీవితాంతం పాటించాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. జ్వరం వచ్చినప్పుడు ఒక వారం పచ్చం చేస్తే సరిపోతుంది, కానీ మధుమేహంలో ఎల్లకాలం చెప్పిన నియమాలని పాటించాల్సి ఉంటుంది. చాలా మంది జబ్బు ఉందని తెలిసిన కొత్తలో చాలా కఠినంగా ఆహార వ్యాయామ నియమాలు పాటించి తర్వాత ఇది మనల్ని ఏం చేస్తుందిలే అనే భావంతో తేలిగ్గా తీసుకుంటారు. అలా భావించడానికి కారణం ఇది నొప్పి లేని జబ్బు కావడం, రక్తంలో గ్లూకోజ్ కానీ కొవ్వు పదార్థాలు కానీ పెరిగాయని తెలిపే సూచన లేకపోవటం వల్ల నిర్లక్ష్యం చేస్తారు. చాలామంది మాకు రక్తంలో గ్లూకోజ్ పెరిగితే మాకు వెంటనే తెలుస్తుంది అంటారు. 150% మందిలో ఏ లక్షణాలు ఉండవు. అందువల్ల క్రమం తప్పకుండా నెలకొకసారి లేదా 2 సార్లు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఏదో వీలైన సమయంలో వెళ్ళి పరీక్ష చేయించుకునేదానికన్నా తప్పకుండా పరగడుపున ఒకసారి, ఆహారం తిన్న 2 గంటలకు ఒకసారి చేయించుకోవాలి. ఇక ముఖ్యమైన నియమాలు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవటం, డాక్టర్ గారి సలహా ప్రకారం మందులు వాడటం. వివిధ ప్రాంతాలలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి కాబట్టి వారు తీసుకునే ఆహారాన్ని క్రమబద్ధీకరించి మార్పు చేయాలి, కానీ బలవంతపుగా ఆహారపు అలవాట్లను మార్చకూడదు. దక్షిణ భారతదేశంలో అన్నం ఎక్కువగా తింటాం కాబట్టి ఒక భోజనానికి 75 గ్రాములు బియ్యంతో వండిన అన్నం కొలతగా తీసుకోమని సలహా ఇస్తాం. ఎక్కువ కూరలు తినడం, తక్కువ నూనెతో వండుకోవడం, అలానే ఆకుకూరలు పప్పుకూరలు ఇవి చాలా మంచివి. దుంపకూరలు వీలైనంత వరకు తీసుకోకూడదు. ఆహారం చిన్న మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగకుండా అదుపులో పెట్టచ్చు. త్వరగా అరిగిపోయే ఆహార పదార్థాలు అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ఉదాహరణకి మైదా, శనగపిండితో చేసిన పదార్థాలు, పంచదార, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి. ఆహారంలో ఎప్పుడైతే పీచు పదార్థం ఉంటుందో అది ఆహారంలోని గ్లూకోజ్ని రక్తంలోనికి త్వరగా వెళ్లకుండా ఆపడమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. కడుపు నిండిన భావం కలుగుతుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. కాబట్టి పీచు పదార్థం ఎక్కువగా ఉండే ధాన్యపు గింజలు, ఆకుకూరలు, కాయగూరలు, పెసలు, శనగలు లాంటి పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. ఆహారంతో పాటు నిత్యం వ్యాయామం చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో అన్ని భాగాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలోని ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉత్తేజపడడం వల్ల ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. వయసును బట్టి, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు బట్టి వ్యాయామం ఎంచుకోవచ్చు. చిన్నవారు, యుక్త వయసులో వారైతే బ్రిస్క్ వాకింగు, జాగింగ్, ట్రెడ్మిల్లు, సైక్లింగ్ లాంటివి చేయొచ్చు. కన్నుచూపు తగ్గిన వారు, పాదాల్లో పుండు కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు, యోగా ఇవి చేసుకోవచ్చు. ప్రాణాయామం వల్ల కూడా డయాబెటీస్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం మందులు లేదా ఇన్సులిన్ వాడుకుంటూ ఆహార వ్యాయామ సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి.
1: ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మధుమేహం ఆహార నియమాల గురించి డాక్టర్ పి ఉషాబాల గారి సూచనలు విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం.

శాంతి నివాసం చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పి సుశీల గానం విన్నాం. ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మధుమేహం ఆహార నియమాలు గురించి డాక్టర్ పి ఉషాబాల గారి సూచనలు విందాం.

0: ప్రేమ సింహాసనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్ ఆంధ్రప్రదేశ్.

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీమతి పి అనురాధ. వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తరువాత అతిథి దేవో భవ. భారతీయ సనాతన ధర్మంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్నిచ్చే గురువులకు, తరువాత అతిథికి అత్యున్నత స్థానం ఉంది. అతిథి సాక్షాత్తు దైవస్వరూపమని తైతరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. దైవం మానుష రూపేణ అని భగవంతుడు మనం చేసే ఆతిథ్యం అర్చనతో సంప్రీతుడవుతాడు. అతిథుల సంప్రీతి వల్ల అభిష్టాలు తీరుతాయి. ఈనాటికి మన దేశంలో అందరూ ఇంటికి వచ్చిన అతిథికి రాగానే నీళ్లు ఇవ్వడం, తోచిన ఆహారం పెట్టడం ఆచారంగా ఉంది. అతిథి అంటే తిథులు చూసుకోకుండా రావడం, అంటే తెలుగు తిథులు లేదా క్యాలెండర్లో తేదీలు లాంటివన్నమాట. తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవారే అతిథులు. దేవుడే అతిథి రూపంలో వచ్చి ఆయనకు సేవలు చేసే భాగ్యం కల్పిస్తాడని మన పూర్వీకులు భావించేవారు. అతిథిని దేవుడితో పోల్చడం ఎందుకంటే, మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆడంబరాలు ఉన్నా దేవుడికి నేరుగా సమర్పించలేము. దేవుడు అనుగ్రహించిన దానికి కృతజ్ఞతగా అతిథిలో దేవుణ్ణి దర్శించి యథాశక్తితో వారిని తృప్తిపరచడం మన సంప్రదాయంగా వస్తున్నది.

ఆతిథ్యం అంటే శక్తికి మించి సత్కారాలు చేయడం, రకరకాల పిండి వంటలతో పరమాన్నాలు పెట్టడం కాదు. వచ్చిన అతిథిని ఆత్మీయంగా ఆదరించడమే ప్రధానం. ఉన్నదాంట్లో ఉన్నతంగా ఆతిథ్యం ఇవ్వడం ముఖ్యం. పూర్వకాలంలో తీర్థయాత్రలకు వెళ్లే యాత్రికులు ఒక్కో ఊరిలో ఒక పూట లేదా ఒకరోజు గడిపి వెళ్తూ ఉండేవారు. అప్పట్లో వాహనాల సౌకర్యం ఉండేది కాదు. ఇలా ఒక పూట భోజనం పెడితే వారు ఎన్నో వింతలు, విశేషాలు చెప్పేవారు. కొందరు తమ వద్ద ఉన్న విశేష శక్తిగల ఔషధాలను కూడా అనుగ్రహించేవారు. అలా అనుగ్రహం పొంది ప్రవరాఖ్యుడు హిమాలయాలను ఒక్కరోజులో చుట్టివచ్చాడు. ఇంతటి మేలు చేసే అతిథులు భగవత్సమానులే కదా. ఈ రోజుల్లో చాలామంది అతిథులు తెలియజేసిన తర్వాతే ఇంటికి వస్తున్నారు. కానీ పూర్వపు రోజులలో సంభాషించడానికి ఎలాంటి మార్గాలు లేవు.

భారతీయ ఆతిథ్యంలో అతిథులను గౌరవించడానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవి ధూపం. ఇంద్రియాలను ఆహ్లాదపరిచే సువాసన భరితమైన వాతావరణాన్ని అందించడం. దీపం. దీపం వెలిగించడం చీకటి మరియు అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రతీక. నైవేద్యం. సద్భావన సూచకంగా ఆహారాన్ని, మిఠాయిలు లేదా పండ్లను సమర్పించడం. అక్షతలు. గౌరవ సూచకంగా అతిథి నుదుటపై బియ్యపు గింజలతో తిలకం పెట్టడం. పుష్పాలు. స్వచ్ఛత మరియు ఆప్యాయతను తెలియజేయడానికి పువ్వులను సమర్పించడం. ఈ పద్ధతులన్నీ కేవలం లాంఛనాలు కావు. ఇవి నిజమైన గౌరవానికి, ఆప్యాయతకు వ్యక్తీకరణాలు. మహాభారతంలో గొప్ప ఋషి అయిన మార్కండేయుడు ఇలా తెలియజేశాడు. అనుకోకుండా వచ్చే అతిథి ధర్మం యొక్క ప్రత్యక్ష స్వరూపం. అతిథిని నిరాశతో పంపవద్దు. అతనికి సంతోషంతో కూర్చోవడానికి చోటు, నీరు, ఆహారం ఇవ్వండి. పట్టణ జీవితం, మారుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా భారతీయ కుటుంబాలు, ముఖ్యంగా చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో ఇప్పటికీ ఏ అతిథికైనా, అపరిచితులకైనా సరే నీరు, ఆహారం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. నేటికి సాధువులకు, గోవులకు, అతిథికి అన్నదానం చేయడం దైనందిన పుణ్యకార్యంగా భావి

0: ఇస్తాం.
1: రండి రండి రండి, దయ చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయ చేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
2: చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టమైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీతగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాతలగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, ముందు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
2: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు తరాలయ్య.
1: క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు, తట్టిన నా గృహమంతా గాన కళకు దర్బారు.

బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

గానకల ఇల వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగానా.

0: ராகுல்
1: ரா இதுகோ ஏனே சூர்யா இவனா பாரிய
0: ஏ இன்டிக்கு எதிரே நீ ஏலிகனா மிஸ்டெஸ்ட் ஆர்குமெண்ட் వినకుండా తీర్పిచ్చే జస్టిస్
2: తాళండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు తకటం తకిటతం తరికిటతం తకతకిటతం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతాపో పెడతాపోగ పెడతా పుడక పెడతా కొత్త వాళ్ళ ముందే ఉంటే వేళాకోళం ఎవరేమనుకుంటారో తెలియని మేళం
3: ఎవరు పరాయి వారు కదమ్మా ఈయన సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన
2: రండి రండి.

కుంభమేళా, గ్రామయాత్రలు లేదా మతపరమైన కార్యక్రమాల సమయంలో భారతదేశం నలుమూలలా నుండి వచ్చే అపరిచితులకు వ్యాపార ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భక్తి భావనతో భోజనం, వసతి సౌకర్యం కల్పించి వారిని జాగ్రత్తగా చూసుకుంటాం.

అతిథిని ఒక పుణ్యకర్మగా భావిస్తారు. ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలని మన సంస్కృతి చెప్తున్నది.

ఇంట్లో ఆహార పదార్థాలు తక్కువగా ఉంటే యజమాని ఉపవాసం ఉన్నా అతిథిని సంతృప్తిపరచాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. ప్రాణాధారమైన అన్నపానాలను అతిథికి భక్తి శ్రద్ధలతో సమర్పించడాన్ని అతిథి యజ్ఞం అంటారు. ఇంటికి వచ్చిన వ్యక్తి సంతృప్తి చెందితేనే యజ్ఞఫలం దక్కుతుంది. అతిథి ఆశీస్సులు అందుకోవడం అంటే భగవంతుడి అనుగ్రహం పొందడమే. అతిథి కేవలం సందర్శకుడు కాదు, వారు ఒక జ్ఞాపిక. అన్ని పాత్రలు, పేర్లు, రూపాలకు అతీతంగా మనమందరం ఒకరికొకరు దైవిక ఆతిథ్యమిచ్చే వారమని గుర్తు చేస్తుంది. వేగవంతమైన దినచర్యలు, డిజిటల్ అనుసంధానాలు పెరిగిపోతున్న ఈ కాలంలో అతిథి దేవో భవ అనే సూత్రం గడిచిపోయిన కాలపు అవశేషంలా అనిపించవచ్చు, కానీ భారతదేశంలో ఇది నిత్య ఆతిథ్యంలో, జాతీయ గుర్తింపులోనూ అంతర్భాగంగా పెనవేసుకుపోయి ఇప్పటికీ సజీవంగానే ఉంది. రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

0: At Wimbledon says that it is said of great players that they find the way to victory, which is exactly what Jannik Sinner did in retaining his title at Wimbledon. Having dealt with an almighty scare in the first round from the virtually unknown Miomir Kecmanovic, who took him to five sets, the Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha, set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. U.S. launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India skipped history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ಆಕಾಶವಾಣಿ
3: ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂ ಪ್ರಪಂಚ ರಕ್ತದಾತಲ ದಿನೋತ್ಸವಂ ವಂಟಿ ಪಲು ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಕೂಡಿನ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸಮಾಚಾರ ಲೇಖ ಇಪ್ಪುಡು ವಿಂದಾಂ. ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾಲೋನಿ ಲಾಮ್ ಫಾರಂಲೋ ಗಲ ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಾನ್ನಿ ಜೂನ್ 12 ಘನಂಗಾ ನಿರ್ವಹಿಸಿದರು. ಶಾಸ್ತ್ರವೇತ್ತಲು, ರೈತರು, ಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪಾಲ್ಗೊಂಡ ಈ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ನೂತನ ವಂಗಡಾಲನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ಶಾಸ್ತ್ರವೇತ್ತ ರಾಣಿ ಚೋಪ್ರಾನು ಬಂಗಾರು ಪದಕ ಜ್ಞಾಪಿಕತೋ ಸತ್ಕರಿಸಗಾ ఎంవి రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21 ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21 గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు.

0: विकसित भारत ग्यारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण वीबीजी रामजी कार्यक्रमाने गुंटूर जिला पेदकाकानी मंडलम उप्पलपाडुलो जुलाई रेंडुना जिला कलेक्टर साईकांत वर्म प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू जातीय उपाधि हामी पथकं इप्पटिवरकु कोनसागिंदनि, तद्वारा ग्रामीण ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జూలై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
3: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
4: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
3: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా

0: ఒకటే సరదా, వయసే వరదా, కళ్ళలే కనక కథలే వినక మర్యాద.
1: చెరుకు చలికి అడక అడిగినది తనకి దిండి, తనకి దిం కొత్తగుంది ప్రేమ.
0: ఈ పరిచయం, ఈ అనుభవం.

0: ఇలాగ దొరక్క దొరికిన ధీమ్ తనకు ధీమ్ ధీమ్
1: తనకు ధీమ్ కొత్త గుండె ప్రేమ
0: ఈ అనుభవం.

0: కాసి కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి తనకు దిం కొత్త గుండి ప్రేమ
0: ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా.
2: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట వారసుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు గానం విన్నాం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కేరవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: వసంత గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

0: వారసుడు వచ్చాడు చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట వంశానికొక్కడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణ

0: కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులుగుంట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా. రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో.
3: భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా. రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా. రూపకం,

ఆ చిన్నపిల్లవాడు చాలా తక్కువ సమయం నిద్రిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారు. అనేక మంది వైద్యులకు ఆ పిల్లవాణిని చూపించారు. చాలామంది వైద్యులు ఆ చిన్నపిల్లవాణి నిద్రలేమికి కారణం కనుక్కోలేకపోయారు. చివరకు ఒక వైద్యుడు పిల్లవాణిని పరీక్షించి ఆశ్చర్యపోయాడు.

0: ఈ పిల్లవానికి ఈ నిద్రలేమితనం ఎన్నాళ్ళ నుండి?
1: నిద్రలే మానవచ్చునో లేదో తెలియదు, కానీ చాలా తక్కువ సమయం నిద్రిస్తూ ఉంటాడు.
0: అలాగా మెలకువగా ఉన్నప్పుడు చురుగ్గా ఉంటున్నాడా, మగతగా ఉంటున్నాడా?
1: పిల్లవానిలో ఈ లక్షణం 5-6 నెలల నుండి గమనిస్తున్నాం. పిల్లవాడు చురుగ్గానే ఉంటున్నాడు.
0: ఏది బాబు, ఒకసారి ఊపిరి పీల్చు. పిల్లవాన్ని పరీక్షించాను, అతడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడు. అయితే ఈ పిల్లవాని వయసున్న పిల్లలు నిద్రించినంత సమయం ఈ పిల్లవాడు నిద్రించడం లేదు.
1: కరెక్ట్ డాక్టర్, అదే మా ఆందోళన కూడా.
0: ఇది ఆందోళన చెందవలసిన విషయం కాదు, ఎందుకంటే ఇతడు మెదడు సూపర్ యాక్టివ్, అతి చురుగ్గా పనిచేస్తుంది.

0: ఈ రకమైన లక్షణాలు అసాధారణం కదా. పిల్లవాడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడా? లేకపోతే ఏదైనా విపరీత ధోరణిలోకి దారితీస్తుందా?
1: పిల్లవాని భవిష్యత్తు చెప్పడానికి మేము జ్యోతిష్కులం కాదు, కానీ నా పరిశీలన అంచనాలను బట్టి ఇతను ఒక మహామేధావుగా తయారవుతాడు. ఈ పిల్లవానిని మీ ఆందోళనతో మరెక్కడా చూపించకండి. ఇదైతే నా సలహా.
0: మీరిచ్చిన భరోసా మాకు చాలు డాక్టర్. పిల్లవానిని ఇంకెవ్వరికీ చూపించం.
2: ఆ పిల్లవాడు ఎవరో కాదు, హోమీ జహంగీర్ బాబా. అతడు 1939 అక్టోబర్ 30న బొంబాయిలో జన్మించాడు. తండ్రి బాబా చాలా పేరు పొందిన అడ్వకేటు, టాటా ఎంటర్ప్రైజెస్కు అడ్వకేటుగా పనిచేసేవాడు. తల్లి మెహరిన్ గృహిణి. వీరిది బాగా సంపన్న కుటుంబం. వీరంతా పార్సీ కుటుంబీకులు.
3: బాబా చిన్నతనం నుండి ప్రకృతిని ప్రేమించేవాడు. ఈ పిల్లవాడు బాలమేధావిగా గుర్తింపబడటంతో తండ్రి అనేక సైన్స్ పుస్తకాలు గల లైబ్రరీని ఈ బాలునికి అందుబాటులో ఉంచాడు. బాల్య స్థితిలోనే బాబా ఈ పుస్తకాలన్నీ బాగా అధ్యయనం చేసి వాటిని తనకు నేస్తాలుగా చేసుకున్నాడు. ఈ విధంగా బాబాకు చిన్నతనంలోనే సైన్స్ విద్య పట్ల మక్కువ పెరిగేందుకు కావలసిన పునాది తల్లిదండ్రులు వేశారు.
0: బాబా, నీకు కవిత్వం మీద దృష్టి మళ్ళుతోంది. పెయింటింగ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నావు, సంగీత కచేరీలంటే వెళ్ళిపోతున్నావు. నువ్వు నీ సరదాల కోసం సమయాన్ని ఎలా వినియోగించినా పర్వాలేదు, కానీ చదువు అన్నిటికంటే చాలా ముఖ్యం, అది మర్చిపోకు.
4: నాన్నగారు, మీరు చెప్పినట్లు కవిత్వం, పెయింటింగ్స్ వేయడం, సంగీత కచేరీలు వినడానికి వెళ్ళడం, ఇవన్నీ నాకు సరదాలు, కానీ చదువును నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
0: నువ్వు చదువుకొని మంచి ఇంజనీర్ కావాలని నా కోరిక. నీకు 15 ఏళ్ళు వస్తున్నాయి. ఈ ఏడాది నువ్వు సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత మరొక 2 సంవత్సరాలు బొంబాయిలోనే చదువుకుందువు గాని, ఆ తరువాత నీకు ఇంజనీరింగ్లో ఎక్కడ సీటు వస్తే అక్కడికి పంపుతాను.
4: నాన్నగారు, మీరు ఎలా చేయమంటే అలాగే చేస్తాను, కానీ ఎందుకో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అయినా మీ కోరిక మేర ఇంజనీరింగ్ చదువుతాను.
2: జహంగీర్ బాబా సీనియర్ కేంబ్రిడ్జి పరీక్ష కృతార్థుడు కాగానే అతడు ఎల్ఫిన్స్టోన్ కాలేజీ మరియు రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో 2 సంవత్సరాలు తన చదువును పూర్తి చేసుకున్నాడు. తండ్రి కోరిక మేరకు ఇండియాను వదిలి ఇంజనీరింగ్ చదివేందుకు కేంబ్రిడ్జి వెళ్లాడు. బాబాకు 20 సంవత్సరాలు వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి తరగతిలో కృతార్థుడయ్యాడు. ఆ తరువాత అతని చిరకాల వాంఛ తీరేందుకు సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పరిశోధనా విద్యార్థిగా చేరాడు. పరిశోధన చేసే విద్యార్థిగా చేరి పుస్తక పురుగ్గా ఉండక తనకు ఇష్టమైన కవితలు రాయడం, చదవడం, చిత్రకళ, సంగీతం వంటి సరదాలకు కూడా సమయాన్ని వెచ్చించేవాడు.
3: పరిశోధన చేసే సమయంలోనే బాబా నీల్స్ బోర్, ఫెర్మి, పౌలి, రూథర్ఫర్డ్, డెరాక్ వంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 1934 సంవత్సరంలో డాక్టరేట్ తీసుకున్నాడు. అతను బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. బాబా గీసిన కొన్ని చిత్రాలు బ్రిటిష్ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరచబడ్డాయి. 1937లో బాబా మరొక జర్మన్ శాస్త్రవేత్త డబ్ల్యూ హిట్లర్తో కలిసి కాస్మిక్ కిరణాల రహస్యాన్ని ఛేదించారు.
5: నమస్కారం బాబా గారు.
6: నమస్కారం అండి.
5: నా పేరు సుందర్లాల్, నేను మీడియా ప్రతినిధిని. మీరు కాస్మిక్ కిరణాల రహస్యాన్ని ఛేదించారని విన్నాను. కాస్మిక్ కిరణాల గురించి మీరు చేసిన కృషి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని వచ్చాను.
6: మీ ప్రయత్నం మంచిదేనండి. ఒక్కొక్కప్పుడు ఇటువంటి సమాచారం యువకుల్లో ఆసక్తిని రేపి వారు కూడా ఈ రంగంలో పరిశోధనలు చేయాలి అనే లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు.
5: అసలు కాస్మిక్ కిరణాలు అంటే ఏమిటి? ఇవి ఎక్కడి నుండి విడుదలవుతూ ఉంటాయి? ఇంతకుముందు దీనికి సంబంధించిన పరిశోధనలు ఎవరైనా చేశారు?

0: రేడియోథార్మిక మూలకాలైన యురేనియం, రేడియం, థోరియం వంటివి అప్రయత్నంగా, నిరాఘాటంగా, నిరంతరంగా కొత్త మూలకాలుగా విఘటనం చెందుతూ ఉంటాయి. ఈ విఘటన ప్రక్రియలో ఇవి ఆల్ఫా, బేటా, గామా కిరణాలు విడుదల చేస్తూ ఉంటాయి. ఈ మూలకాలు భూమిలో ఉంటాయి. ఇవి విడుదల చేసే కిరణాలు తటస్థ పరమాణువులను అయనీకరణం చెందించగలవు. భూమి లోపల నుండి భూమి ఉపరితలానికి వచ్చేసరికి ఈ కిరణాల అయనీకరణ శక్తి తగ్గిపోతూ ఉంటుంది.
1: ఓహో, మరి రేడియోధార్మిక పదార్థాలకు కాస్మిక కిరణాలకు సంబంధం ఉందంటారా?
0: ఏమీ లేదండి. 1910లోనే వుల్ఫ్ అనే శాస్త్రవేత్త ఐఫిల్ టవర్పై కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇది భూమి ఉపరితలానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. భూమిలో ఉన్న రేడియోధార్మిక మూలకాలు విడుదల చేసే కిరణాల ప్రభావం ఈ ఎత్తులో ఏమీ ఉండదు. విచిత్రం ఏమిటంటే ఈ ఎత్తులో కూడా గాలి అయనీకరణం చెందుతూ ఉంది. ఈ విచిత్ర సంఘటన శాస్త్రవేత్తల ఆలోచనలో ఒక పెద్ద విప్లవం సృష్టించింది.
1: ఓహో, మరి ఈ సంఘటనకు వేరే కారణం ఏదో ఉండాలని శాస్త్రవేత్తల ఆలోచన అయి ఉంటుంది కదా.
0: ఆ ప్రయత్నంలోనే హెన్స్ అనే శాస్త్రవేత్త బెలూన్ల సహాయంతో భూ ఉపరితలానికి 5400 మీటర్ల ఎత్తులో కొన్ని ప్రయోగాలు చేశారండి. ఈ ప్రయోగాల వల్ల ఎన్నెన్నో కొత్త విషయాలు తెలిసాయి.
1: ఆహా, ఆ కొత్త విషయాలు కాస్త వివరిస్తారా?
0: అలాగే. బెలూన్తో పైకి వెళ్లే కొలది అయనీకరణం తగ్గటానికి బదులు పెరిగింది. భూతలానికి 1500 మీటర్ల ఎత్తులో అయనీకరణం భూతలం మీద ఉన్నట్లుగానే ఉంది. ఇంకా ఎత్తుకు వెళ్లేసరికి ఇంకా పెరిగింది.
1: ఇంకా ఎంత ఎత్తుకు వెళ్లారు?
0: 1913లో కోల్ హెర్స్టర్ అనే శాస్త్రవేత్త 9300 మీటర్ల ఎత్తులో మరికొన్ని ప్రయోగాలు చేశాడు. భూతలానికి ఈ ఎత్తులో అయనీకరణం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాడు.
1: ఇలా ఎందుకు జరుగుతుందని విశ్లేషించారు బాబా?
0: ఈ అయనీకరణానికి కారణం అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి చొచ్చుకొస్తున్న ఏవో కిరణాలుగా విశ్లేషించారు. ఈ కిరణాలనే కాస్మిక్ కిరణాలుగా గుర్తించారు.
1: ఆహా, మరి ఈ కాస్మిక్ కిరణాలు సూర్యుని నుండి వస్తున్నాయా?
0: కాదు. ఎందుకంటే ఈ అయనీకరణం రాత్రి పగలు ఒకే విధంగా ఉండటం వలన వీటి జననస్థానం విశ్వం అని 1926లో నిర్ణయించారు.
1: ఓహో, మరి విశ్వంలో వీటి జననస్థానం ఎక్కడని గుర్తించారు?
0: కాస్మిక్ కిరణాలకు జననస్థానం మన పాలపుంత అనుకున్నారు. అయితే కాస్మిక్ కిరణాలలో భాగమైనటువంటి ప్రాథమిక కిరణాల శక్తి 100 మిలియన్ ఎలక్ట్రానిక్ వోల్టుల నుండి 10 ట్రిలియన్ ఎలక్ట్రానిక్ వోల్టుల వరకు ఉంది. ఇంత శక్తి వీటికి ఎలా వచ్చింది? ఇది మరొక ప్రశ్న.
1: మరి ఆ ప్రశ్నకు కూడా జవాబు లభించిందా?
0: ఈ ప్రశ్నకు జవాబుగా కాస్మిక్ కిరణాలకు జననస్థానం సూపర్ నోవా అని తెలుసుకున్నారు.
1: ఆహా బాబా గారు, మరి సూపర్ నోవా అంటే ఏమిటి?
0: ఒక నక్షత్రం పరిసమాప్తికి ముందు జరిగే ప్రేలుడినే సూపర్ నోవా అంటారు. ఆకస్మికంగా కొన్ని నక్షత్రాలు అప్పటి వరకు ప్రకాశిస్తున్న దానికన్నా 100 కోట్లకు పైగా ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఇలా జరిగిన కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తరువాత వాటి కాంతి క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది. వీటినే సూపర్ నోవాలు అంటారు.
1: ఓహో, మరి సూపర్ నోవాలు ఏం విడుదల చేస్తాయి?
0: అంతరిక్షంలో సూపర్ నోవాలు అత్యంత శక్తి కలిగిన కేంద్రకాల్ని, కణాల్ని వెదజల్లుతాయి. సూర్యుడు 100,000 సంవత్సరాల్లో వెలువరించే శక్తిని సూపర్ నోవాలు 1 రోజుల్లో విడుదల చేయగలవు.
1: ఆహా బాబా గారు, సూపర్ నోవా నుండి కాస్మిక్ కిరణాలు వస్తున్నట్లు ధృవీకరించారా?
0: ధృవీకరించారు. అత్యధిక శక్తి కలిగిన పరమాణు కణాలు, కేంద్రకాలు ఎంతో వేగంగా దూసుకొస్తాయి. ఇవి కాంతి వేగంతో భూ వాతావరణంలోకి అన్ని వైపుల నుండి దూసుకొస్తాయి. ఇవి గాలిలోని అణువులను, పరమాణువులను ఢీకొనటం వల్ల అవి చిన్న చిన్న పరమాణు కణాల్లా విడిపోతాయి. వాటిలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, తటస్థ మీసాన్లు, యాంటీ ప్రోటాన్లు, హైపరాన్లు, గామా కిరణాలు, కొన్ని మూలక కేంద్రకాలు జలపాతంలా అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి చొచ్చుకుని వస్తాయి. వీటినే క్యాస్కేడ్ షవర్స్ అంటారు.
1: ఓహో, మరి ఇందులో మీ పరిశోధన ఫలితాలు ఏమిటి?

0: కాస్మిక్ కిరణాలు వాతావరణంలోని పరమాణువులను ఢీకొని ఎలక్ట్రాన్ల వర్షాన్ని కురిపిస్తాయి. ఈ ఎలక్ట్రాన్ల వర్షంలో మీసాన్ కణాలను నేను గుర్తించాను. అంతేకాదు, ఈ కణాలకు ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం వర్తిస్తుందని నేను ప్రయోగాత్మకంగా నిరూపించాను.
1: ఓహో, ఇప్పుడు మనకు వస్తున్న కాస్మిక్ కిరణాలు విడుదల చేస్తున్న సూపర్నోవా మనకి ఎంత దూరంలో ఉందంటారు?
0: 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక సూపర్నోవా నుండి ఈ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి.
1: అబ్బా, కాస్మిక్ కిరణాలు మనిషి మీద పడితే ఏదైనా ప్రమాదం ఉందంటారా?
0: లేదు, ప్రతి సెకనుకు కాస్మిక్ కిరణాలకు చెందిన 1018 కణాలు భూమిపై పడుతున్నాయి. భూమిపై ఉన్న మనిషి గుండా 1000 కణాల వరకు విడుతూ ఉంటాయి. వీటి వల్ల మనిషికి కానీ జంతువులకు కానీ ఎటువంటి హాని ఉండదు.
1: సరే బాబా గారు, మీరు కాస్మిక్ కిరణాలకు సంబంధించిన అనేక విషయాలు ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పారు. నేను వీటిని మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తాను. వెళ్ళొస్తానండి. నమస్కారం.
0: మంచిదండి, ధన్యవాదాలు.
2: '1939లో బాబా ఇండియాకు వచ్చాడు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. తెల్లదొరలు భారతీయులను ఏ విధంగా బానిసెల్లా చూస్తున్నారో గమనించాడు. ఇక ఇంగ్లాండుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. తన మాతృదేశానికి తన సేవలు అందించాలని ప్రమాణం చేసుకున్నాడు. 1940లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో రీడర్గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడ కాస్మిక్ కిరణాలపై పరిశోధనకు కావలసిన శాఖను ఏర్పాటు చేసే బాధ్యతను కూడా తీసుకున్నాడు. 1941లో బాబా రాయల్ సొసైటీలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. అప్పటికి బాబా వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. 1942లో ప్రొఫెసర్గా పదోన్నతి కూడా పొందాడు.
3: ఈ వయసులోనే బాబా అణుశక్తి గల ఆధునిక ఇండియాను నిర్మించాలని కలలు కన్నాడు. ఈ దిశగా అడుగులు వేసేందుకు భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, సామాజిక, ఆర్థిక సమస్యలపై పూర్తి అవగాహన ఏర్పరచుకునేందుకు అహోరాత్రాలు వాటిని అధ్యయనం చేశాడు. చివరకు ఇండియాను అభివృద్ధి పదంలోకి అడుగు వేయించగల సామర్థ్యం సైన్స్కు మాత్రమే ఉందని సమాధానపడ్డాడు.
2: ఆ రోజుల్లో అణుభౌతిక శాస్త్రంపై పరిశోధనలు చేసేందుకు కావలసిన పరికరాలు, సౌకర్యాలు లేవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అవసరాలు తీర్చేందుకు ఒక ప్రణాళిక రూపొందించాడు బాబా. బాబా కాస్మిక్ కిరణాలపైన ఎలిమెంటరీ పార్టికల్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్పై చేస్తున్న పరిశోధనలకు మంచి గుర్తింపు వచ్చింది. 1942లో బాబాకు యాడమ్స్ బహుమతి లభించింది. ఆ సందర్భంగా బాబా ఇచ్చిన ఉపన్యాసం శాస్త్రవేత్తలందరినీ ఆకట్టుకుంది. పరిశోధనశాల నిర్మించాలనే బాబా వాదనకు అందరూ మద్దతు ఇచ్చారు. అప్పటికి దేశంలో పారిశ్రామిక రంగంలో టాటాలు ముందున్నారు.
3: 1944లో బాబా టాటా ట్రస్టీలకు పరిశోధనశాల నిర్మాణం గురించి ఉత్తరం రాశాడు. అణుశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని, దానికి సంబంధించిన ప్లాంట్ను మన దేశంలో నిర్మిస్తే విదేశాల నుండి నిపుణులను తెచ్చుకోవలసిన అవసరం ఉండదని వాదించాడు.
2: అణుశక్తిని వినాశనానికి ఎలా ఉపయోగించవచ్చునో కొంతమంది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటే బాబా దాని నుండి మానవజాతికి మేలు ఎలా కలుగుతుందని ఆలోచించేవాడు. బాబా నిరంతర ప్రయత్నం సఫలీకృతమైంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి ప్రారంభమైంది. మనకు స్వాతంత్రం వచ్చింది. బాబా ఆదర్శాలకు ప్రాముఖ్యత లభించేందుకు మంచి అవకాశం వచ్చింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థకు బొంబాయి ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆర్థికంగా నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ సంస్థను అన్ని విధాలా తీర్చిదిద్దే బాధ్యతను బాబాకు అప్పగిస్తూ దానికి ఆయన్ను చైర్మన్గా నియమించారు. ఈ విధంగా ఇండియాలో న్యూక్లియర్ సైన్స్ అభివృద్ధి చెందేందుకు తొలి అడుగు పడింది.
3: భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 11 రోజుల తరువాత బాబా అణుశక్తి పరిశోధనా కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రోజున జరుగుతున్న ఈ సమావేశం మన దేశ చరిత్రలో ప్రారంభం కానున్న సరికొత్త అధ్యాయానికి తొలి సమావేశం. ఈ కొత్త అధ్యాయం రాబోయే రోజుల్లో బాగా ప్రఖ్యాతి చెందుతుందని ఆశిద్దాం.

0: అణుశక్తి అభివృద్ధి, దానిని వినియోగించడం అనేది మన జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన విషయం. త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మనం కూడా ఒక అణుశక్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేద్దాం.
1: భాభా ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఏడాది పట్టింది. యాటమిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పడింది. దానికి చైర్మన్గా భాభాను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ బాధ్యతలు ఏమిటంటే, న్యూక్లియర్ రీసెర్చ్ అణువైన స్థలం ఎంపిక, దానికి కావలసిన మెటీరియల్ సేకరణ, అణురియాక్టర్ల నిర్మాణం, అణుశక్తి ఉత్పత్తికి వినియోగించే పదార్థాలను మలినరహితం చేయడం, ఆ పైన ప్రాథమిక పరిశోధనలు కొనసాగించడం. చివరకు అణుశక్తి కార్యక్రమం ఒక రూపం పోసుకుంది. అణుశక్తి ప్రత్యేక విభాగం అంటే యాటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్. ఇది 1954 మొదలయ్యింది. దీనిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డిపార్ట్మెంట్ పూర్తిగా అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధీనంలో ఉంది. ఈ డిపార్ట్మెంటుకు ఉద్యోగమును బట్టి భాభా సెక్రటరీగా నియమితులయ్యారు.
0: భాభా, నెహ్రూలు మంచి స్నేహితులు. అందుకే వారు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు ఈ అణుశక్తి రియాక్టర్లపై పూర్తి అవగాహన ఏర్పడే విధంగా మాట్లాడుకున్నారు.
2: మన దేశం ఆధునిక టెక్నాలజీతో ప్రగతి వైపు ముందడుగు వేయాలి. మనం అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలి. అందుచేత భారతదేశానికి వాణిజ్యపరంగా అనువైన అన్ని వనరుల నుండి వచ్చే విద్యుచ్ఛక్తి కావాలి. బొగ్గు, హైడల్, చమురు, గ్యాస్, అణుశక్తి, వీటన్నిటినీ సరైన మేళనంతో వినియోగించుకుంటే మనకు విద్యుత్ కొరత కొంతవరకు తగ్గుతుంది కదా?
3: అవునండి, మన దేశం అణు విద్యుత్ ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించే దిశలో ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీలో ప్రావీణ్యత సాధించిన దేశాల్లో మన దేశం కూడా గర్వంగా తలెత్తుకుని కనిపించాలి. అణుశక్తి ఉత్పాదనకు సంబంధించిన అతి సమర్థమైన పారిశ్రామిక మూల వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. పైగా మనకు యురేనియం, థోరియం నిల్వలు విస్తారంగా ఉన్నాయి.
2: అది సరే, ఈ అణు విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే రేడియేషన్ విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో నివసించే జనానికి ఏ విధమైన హాని కలిగించకుండా ఉంటుందంటారా?
3: చూడండి నెహ్రూజీ, మనం రోజు తినే ఆహారం నుంచి సైతం మనకి రేడియేషన్ ఉంటూనే ఉంది. మన జీవితంలో మానవ పరిణామంలో రేడియేషన్ ఎల్లప్పుడూ ఒక భాగంగా ఉంటూ వచ్చింది అన్నది వాస్తవం. అది నిరూపితమైంది.
2: ఓహో,
3: సూర్యుడి నుండి, నక్షత్రాల నుండి, భూఖనిజాల నుండి, సముద్రం నుంచి, చివరకు మనుషుల శరీరాల నుండి వచ్చే రేడియేషన్కు మనం నిరంతరం గురి అవుతూనే ఉన్నాం. ప్రకృతి నుండి వస్తున్న ఈ రేడియేషన్తో పోలిస్తే అణు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చేది అతి స్వల్పం, 1-2% కన్నా తక్కువ.
2: నిజమే, కానీ రియాక్టర్ ఇంధనంలో కోట్లాది క్యూరేలకు సమానమైన అణుధార్మిక శక్తి ఉంటుంది కదా, దాని మాట ఏమిటి?
3: అలా ఉన్నప్పటికీ దానికి ఎన్నో అవరోధాలతో గట్టి రక్షణ ఉంటుంది. ఉదాహరణకు పెల్లెట్ల రూపంలో ఉండే ఇంధనం, ఇంధనం చుట్టూ కప్పులాగా ఉండే ట్యూబు, చల్లబరిచే పైపింగ్ వ్యవస్థ, జంటగోడల అవరోధపు కట్టడం, 1.6 కిలోమీటర్ల మేర వర్జిత క్షేత్రం, ఇవిగాక అదుపు చేసే, రక్షణ కల్పించే వ్యవస్థలు కూడా ఉంటాయి. వీటి వల్ల రియాక్టర్ శక్తి అదుపులో ఉంటుంది. రేడియో యాక్టివ్ లేశాలేవి తప్పించుకుని వాతావరణంలో కలియలేవు.
2: మరి మిగతా వనరుల కంటే అణు విద్యుత్ శక్తి ఏ విధంగా మేలైందంటారు?
3: అణు విద్యుత్ శక్తి వనరు పరిశుభ్రమైంది, పొందికైంది, కేంద్రీకృతమైంది. పరిశుభ్రమైంది ఎందుకంటే వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే ఇతర వనరులతో పోలిస్తే దీనివల్ల పరిసర కాలుష్యం అతి తక్కువ. సల్ఫర్ డయాక్సైడు, కార్బన్ డయాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడు లేదా భారీ లోహ కాలుష్యాల వల్ల సంభవించే ఆమ్ల వృష్టి దుష్ఫలితాలు దీనివల్ల లేవు. అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి అవసరమయ్యే స్థలం అతి తక్కువ. ఖాళీ చేయించాల్సిన స్థానిక జనాభా కూడా అతి తక్కువే. పొందికైనది ఎందుకంటే దీని ఇంధనం కట్టల రూపంలో ఉంటుంది. ఒకసారి ఈ ఇంధనపు కట్టల్ని రియాక్టర్ అంతర్భాగంలో నింపితే నిరంతరంగా 1.5 నుండి 2 సంవత్సరాల వరకు శక్తి విడుదలవుతూనే ఉంటుంది. కేంద్రీ

0: విస్తృతమైంది. ఎందుకంటే ఒక కిలోగ్రాము యురేనియం ఇచ్చే శక్తి 25,000 కిలోగ్రాముల బొగ్గు ఇచ్చేదాంతో సమానం.
1: ఓహో అలాగా. అసలు అణురియాక్టర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? మనం నిర్మించాలనుకునే అణురియాక్టర్ ఏ రకానికి చెందింది? దానివల్ల మనకు కలిగే అదనపు ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా?
0: అణురియాక్టర్లు ముఖ్యంగా 5 రకాలుగా ఉంటాయి. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ PWR, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ BWR, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWR, గ్యాస్ కూల్డ్ రియాక్టర్ GCR, లిక్విడ్ మెటల్ కూల్డ్ బ్రేడర్ రియాక్టర్ LMBR. వీటిలో మనం ప్రెషరైజ్డ్ హెవీ రియాక్టర్ను నిర్మిద్దాం. ఈ రియాక్టర్లో ఎన్నో అనుకూలతలు లాభాలు ఉన్నాయి.
1: అవేలాగా?
0: ఇందులో ప్రకృతి సిద్ధంగా దొరికే యురేనియంను ఇంధనంగాను, హెవీ వాటర్ను మోడరేటర్గాను, కూలెంట్గాను వాడుకుంటుంది.
1: ఐసి.
0: మనకు మన దేశంలో యురేనియం కావలసినంత ఉంది, కాబట్టి ఖర్చు తగ్గుతుంది. రియాక్టర్ అంతర్భాగంలో ఉండే యురేనియం అణుధార్మికత తక్కువ, కాబట్టి భద్రత ఎక్కువ. విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగిస్తూనే తిరిగి ఇంధనాన్ని నింపుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. అందువల్ల ఎంతో కాలం ఖర్చు కలిసి వస్తాయి.
1: బాబా, ఈ అణువిద్యుత్ రియాక్టర్లకు మద్దతుగా ఇతర సంస్థలు ఏవేవి ప్రారంభించాల్సి వస్తుంది, వాటి వివరాలు కాస్త చెప్పండి బాబా.
0: నెహ్రూజీ, మీరు నాకు మంచి స్నేహితులు. మన స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నేను ఈ ప్రతిపాదనలు మీ ముందుకు తీసుకురావటం లేదు. దేశ అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకుని మీకు ఈ ప్రతిపాదనలు చేస్తున్నాను.
1: బాబా, మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ ఈ దేశ ప్రధానిగా మీరు ప్రతిపాదిస్తున్న అంశంపై నాకు పూర్తి అవగాహన లేకపోతే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేను కదా.
0: మీరు చెప్పింది యథార్థం నెహ్రూజీ. ఈ అణురియాక్టర్లకు అనుబంధంగా కొన్ని ముఖ్య సంస్థలు అవసరం. పరిశోధన అభివృద్ధి కోసం అటామిక్ రీసెర్చ్ సెంటర్, అణు ఇంధన వనరులు కనుగొనటానికి అటామిక్ మినరల్స్ డివిజన్, ముడి యురేనియం ప్రాసెసింగ్ కోసం యురేనియం కార్పొరేషన్, రియాక్టర్ ఇంధనం తయారు చేయటం కోసం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, థోరియం జిర్కోనియంల ప్రాసెస్ కోసం రేర్ ఎర్త్స్ డివిజన్, ఉపకరణాల నియంత్రణ వ్యవస్థ కోసం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్, హెవీ వాటర్ డివిజన్ అణుధార్మిక వ్యర్థ పదార్థాల పరిష్కారం కోసం వేస్ట్ మేనేజ్మెంట్ డివిజన్ అవసరం. అంతేకాదు, వినియోగింపబడిన ఇంధనం మళ్లీ ఉపయోగపడేలా తిరిగి ప్రాసెసింగ్ చేయటం కోసం పవర్ రియాక్టర్ ఫ్యూయల్ రిప్రజెంట్ డివిజన్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుందండి.
1: సరే, మీ ప్రతిపాదనలను నేను ఆమోదిస్తున్నా. ఈ రంగంలో అభివృద్ధి చేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. మీరు మీ పని ప్రారంభించండి బాబా.
0: నెహ్రూజీ, నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కలని సాకారం చేసుకుంటాను.
2: 1951 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాబా నియమించబడ్డాడు. 1954 భారత ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. 1955 అణుశక్తి శాంతియుత ప్రయోజనాల కోసమే అనే అంశంపై జెనీవాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్కు చైర్మన్గా వ్యవహరించాడు. కొన్ని విశ్వవిద్యాలయాలు అతనికి డిఎస్సి కూడా ప్రదానం చేశాయి. అప్సరా అటామిక్ రియాక్టర్ను 1956 బొంబాయిలోని ట్రాంబేలో నిర్మించారు. ఆ తర్వాత సైరస్, జెర్లీనా నిర్మించబడ్డాయి. ధ్రువ అనే న్యూక్లియర్ రియాక్టర్ నెలకొల్పబడింది. మద్రాసులోని కల్పక్కంలో కామిని అనే న్యూట్రాన్ రియాక్టర్ నిర్మించబడింది. 1957 ఎడిన్బర్గ్లోని రాయల్ సొసైటీకి గౌరవ సభ్యుడిగా నియమించబడ్డాడు. 1959 అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కు సభ్యుడిగా కూడా ఎన్నుకోబడ్డాడు. జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల కాలంలో ప్రధానమంత్రులకు శాస్త్రీయ సలహాదారుగా ఉన్నాడు.
3: 1963 తారాపూర్లో మన దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ పనిచేయటం ప్రారంభించింది. 2 తర్వాత ప్లూటోనియం ప్లాంట్ నెలకొల్పబడింది. ఇది అణు సంబంధిత పరిశ్రమలలో ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించబడింది. శాస్త్ర విజ్ఞానంలో భారతీయులు ఎవరికీ తీసిపోరని, వారి ముందు స్థానంలో ఎవరూ లేరని బాబా

ప్రపంచానికి చేతల ద్వారా తెలియచెప్పాడు. 1974 మే 18వ తేదీన తొలిసారిగా భూగర్భంలో అణు విస్ఫోటనం జరిపించారు. ఇది భారతదేశంలోని పోఖ్రాన్లో జరిగింది. మళ్లీ 1998 మే 11వ తేదీన రెండవసారి రాజస్థాన్లోని పోఖ్రాన్లో భూగర్భ విస్ఫోటనం జరిపించారు. మే 13న మరో 2 అణు పరీక్షలు నిర్వహించారు. కాని వీటిని చూడడానికి బాబా జీవించిలేడు. న్యూక్లియర్ క్లబ్లో భారతదేశం 6వ దేశమయ్యింది. ఎలక్ట్రానిక్స్,

0: అణుపరీక్షలు నిర్వహించారు. కానీ వీటిని చూడడానికి బాబా జీవించిలేడు. న్యూక్లియర్ క్లబ్లో భారతదేశం 6వ దేశం అయింది. ఎలక్ట్రానిక్స్, స్పేస్ సైన్స్, రేడియో ఆస్ట్రానమీ, మైక్రోబయాలజీలలో కూడా పరిశోధనలు జరగాలని బాబా ప్రోత్సహించాడు. ఉదకమండలంలోని రేడియో టెలిస్కోప్ అతను ఏర్పాటు చేసిన వాటిలో ఒకటి. శాంతి కోసం పరమాణువు అనే కాన్ఫరెన్స్లోని ముఖ్య సభ్యులలో ఇతను ఒకరు.
1: బాబా విదేశాలలో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సమావేశానికి వెళుతున్నప్పుడు విమాన ప్రమాదంలో 1996 జనవరి 24 మరణించారు. బాబా మీద భారతీయులకు ఎంత గౌరవం అంటే, ట్రాంబేలో ఏర్పాటు చేసిన యాటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్కు బాబా యాటమిక్ రీసెర్చ్ సెంటర్గా పేరు మార్చారు. అంతేకాదు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ పేరు కూడా బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్గా మార్పు చేశారు.
0: అణుశక్తి విధ్వంసానికి కాదని, అది శాంతియుత ప్రయోజనాలకే వినియోగించుకోవాలని చేసి చూపించిన ఘనుడు మన హోమీ జహంగీర్ బాబా.
2: మీరింతవరకు భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం విన్నారు. ఇందులో చిన్నప్పటి బాబా సమైర, తండ్రి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వైద్యుడు శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, బాబా శ్రీ వర్రె నాంచారయ్య, సుందర్లాల్ శ్రీ కోరుకొండ శేషగిరిరావు, నెహ్రూ శ్రీ ఓలేటి శంకర్, వ్యాఖ్యాతలు శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఏఎల్ ప్రసన్న.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా

0: అభిలాష కార్యక్రమంలో ముందుగా విన్న పాట గోరింటాకు చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: కాంచన గంగ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కాంచనగంగ చిత్రం నుండి పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, కృష్ణవేణి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య మరియు దుర్గారావు వీరందరి కోసం ఈ పాట విన్నాం.

0: విన్న పాట నువ్వే కావాలి. చిత్రం కోసం చిత్రగానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికయ్య, బుజ్జి మరియు సాత్విక్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్న పాట నీడలేని ఆడది చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుండి భరత్లాల్, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి మరియు భరత్ వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

నేను నా దేశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం అంకిశ్రీ, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ నుండి అశోక్, శివ, వన్నూరు, సుంకన్న, తిలక్, రాము, శ్రీలక్ష్మి, శ్వేత, శివమ్మ, రియాజ్, చండీప్రియ, సరోజ, భవానీ, జగన్, సునీల్ వీరందరి కోసం ఈ పాట వినిపించాం. చివరిగా

అభిలాష కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట అల్లుడా మజాక చిత్రం కోసం ఎస్పే బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం వింటున్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పొలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీనా, వనజ, గీత, నీర్జారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న మరియు రేణుకా చౌదరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం.

0: ఇంతటితో ఈనాటి అభిలాష కార్యక్రమం సమాప్తం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయం ఉన్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్, వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
2: నమస్కారం.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తుల్లో ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలకు వివరించారండి.
2: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు ఈ వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా 3 పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ 3 పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా 2 వేల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రైజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
2: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బచ్చం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరు వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఎన్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏని మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ ఎలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టపరంగా ఇది తప్పేమీ కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ

0: శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్యంగా అన్నారు.
1: ఓకే,
0: సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద కానీ యాజమాన్యం మీద కానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యాజమాన్యం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకుముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేశామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకుముందు ఈపీఎఫ్లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యూఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీసులో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంతకుముందు యూఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి, ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ, ఎఫ్ఏటి అంటాం, ఈ ఎఫ్ఏటి టెక్నాలజీ ద్వారా మన యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యూఏఎన్ నెంబర్ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యూఏఎన్ నెంబర్కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలి అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను 50% భార్యకి అలాగే చెరో 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకుముందు మనం నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరూ సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకుని తీసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంట్

0: ఎవిడెన్స్. ఉదాహరణకు మనం మన పేరుని మనం ఆధారు పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలాగే పాన్ కార్డు కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది, ఈ నామినేషన్ ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయవచ్చు. ఇక మూడవది, ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 వర్కింగ్ డేస్లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సి అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే, మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వాడు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలాసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లలు పెళ్లి చేయడానికి కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం కానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా 4 కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి, ఇల్నెస్ అడ్వాన్స్ అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకొని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు కానీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసే అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది, మనం పిల్లల చదువు కోసం కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది, పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీసులో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది, మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది, వారి డేట్ ఆఫ్ జాయినింగ్లో కానీ లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్లో కానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్లో ఉన్న తప్పుల్ని కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్లో ఉన్న తప్పుల్ని కానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకొని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన

0: అకౌంట్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరము దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరము జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం. ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకు ఎలా ఉండేదంటే విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే, సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది. వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్లో మనం అది అప్రూవ్ కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా, లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా ఉంటుందండి అందులో?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ను మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది దా ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు. మనం మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫామ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక 5 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ ను మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడూ కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ కానీ పెన్షనర్స్ కానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి

0: రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్కి కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది. ఏదైనా కారణాల వల్ల కానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపిఎఫ్ ఐజిఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్షిప్ కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి. లేదా సర్వీస్లో లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు సమాచారాన్ని చేరవేయండి. లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి, దాంతో అనేది కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం, వీరిద్దరూ కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే, ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అనేది చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంకులో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్లో మనము సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్లో జరుగుతుందండి, దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతీ నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్లోనే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివే చేస్తారు. ఈ పెనాల్టీస్కి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకి ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనము ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది, దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ ఆర్డర్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత ఆ 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి కానీ ఆ సంస్థకు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటారు, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులు ఉంటే మీరు కనీసం కొత్తగా 2ని ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలోకి తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో

0: ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్ లో 70% వరకు మనకి ఈ PMBBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు కానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పదవీ విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే మీరు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరమైతే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది ఎలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ రేట్లకు కూడా చాలా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: యాక్చువల్గా మనం భోజనం చేస్తాం, ఏదైనా ఆహారాన్ని తింటాం అనుకోండి, మనం బాగా నమిలి తిన్నా, ఆహార పదార్థాన్ని జ్యూస్ చేసుకొని తిన్నా, ఇలాగా ఎన్ని రకాలుగా తిన్నా కూడా జీర్ణం అవ్వని కొన్ని ఆహార పదార్థాలు అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఒకటైతే ఉంది. సో మరి ఆ ఒకటి ఏంటో మీకు తెలుసా? సో ఏ ఆహార పదార్థము పూర్తిగా జీర్ణం అవ్వవు మనకి చాలా బాగా తెలుసు, చాలా మందికి ఫేవరెట్ కూడా. ఇక అసలు చలికాలం వర్షాకాలం వచ్చేసిందంటే ఇవి బాగా తినేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ కానీ ఇది పూర్తిగా మనకి డైజెస్ట్ అవ్వదంట. మరి ఆ ఫుడ్ ఏంటి మీరు గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మజాకా.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. విజయవాడ కేంద్రం నుండి
2: ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
2: అంతే.
3: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. FM 101.3.

0: KFM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు.
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: మరి మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఏ ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం అవ్వవు అని అడిగాను కదా క్వశ్చన్, అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్. ఎస్ వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, సో ఇందాక క్వశ్చన్కి పంపించారు. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, ఓకే. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి పకోడీ మిర్చి బజ్జీ అరగబట్టారా, ఓకే. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. శివ శ్రీఫణి గారు దేశేపేట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జి అన్నవరం అండి, ఓకే, ఇంటి పేరు, ఓకే, తిరుపతి నుంచి పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, సారీ, శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి, ఓకే. సో వీరు కూడా బజ్జీలు బోండాలు అరగవు అని అనుకుంటున్నారంట, ఓకే. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొదుటూరు నుంచి కడప దస్తగిరి సంధ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శనగపిండితో చేసినటువంటి పదార్థాలు అరగవు అని అనుకుంటున్నారు దేవసేనగర్ తిరుపతి నుంచి, ఎందుకని చాలామంది అదే అనుకుంటున్నారు, ఓకే, చూద్దాం. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు కరుణగారు కరెక్ట్ ఆన్సర్. అండ్

కర్నూలు నుండి పద్మజ గారు, ఓకే అండి. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు పంపించారు, ఓకే. కోటగిరి మల్లికార్జున్ జగిత్యాల నుంచి పంపించారు, ఓకే. అండ్ గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి పంపించారు, ఆన్సర్, ఓకే అండి. సో మరి తెలుసుకుందాం, అంటే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి మీ అభిప్రాయం పంపించినట్లున్నారు, బట్ అస్సలు నిజంగా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమవ్వో తెలుసుకుందాం. మానవ శరీరంలో పూర్తిగా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అవి పీచు పదార్థం, అంటే డైటరీ ఫైబర్ అన్నమాట.

ముఖ్యంగా ఈ డైటరీ ఫైబర్లో ఉన్నటువంటి కరగని పీచు పదార్థం ఏదంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో అది అస్సలు జీర్ణం అవ్వదు అనమాట. అంటే మన జీర్ణ వ్యవస్థ ప్రోటీన్స్, కొవ్వు, పిండి పదార్థాలు సో ఇవన్నీ కూడా ఈజీగా అరిగించుకోగలదు. కానీ మొక్కల నుండి వచ్చేటువంటి పీచు పదార్థం ఏదైతే ఉందో వాటిని విడగొట్టేటువంటి ఎంజైమ్స్ మన శరీరంలో ఉండవన్నమాట. సో ఇలా తీసుకుంటే మన ఆహారంలో అస్సలు జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కజొన్న గింజలు. సో చెప్పాను కదా మనకి ఇంకా చక్కగా వర్షాకాలం చలికాలం వచ్చేసిందంటే మొక్కజొన్న అసలు చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మొక్కజొన్నలో ఉండేటువంటి సెల్యులోజ్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ మానవ శరీరంలో ఉండవన్నమాట. మనం బాగా నమిలి తిన్నా సరే లోపల పిండి పదార్థం జీర్ణమవుతుంది, కానీ ఆ పైన ఒక చిన్న పసుపు పొరలాగా ఉంటుంది చూసారా, అది అలాగే ఉండిపోతుందట. అండ్ వీటితో పాటు కొన్ని రకాల సీడ్స్, నట్స్, కూరగాయల తొక్కలు అంటే టొమాటో తొక్కలు, క్యాప్సికం, మునక్కాడులో ఉండేటువంటి పీసు ఇవన్నీ కూడా మన కడుపులో ఉన్నటువంటి జీర్ణ రసాలకు అరగబడ్డాయి.

పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, పచ్చి అరటికాయ. సో ఇవన్నీ కూడా. అయితే మరి ఇవన్నీ అరగవన్నప్పుడు ఎందుకండి తినడం అనుకుంటున్నారేమో. లేదు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఆహార పదార్థాలు జీర్ణం కాకపోయినా కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి తీసుకోవడం ద్వారా ఏంటంటే పేగులు సులభంగా శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చూస్తాయి, అలాగే మన పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియాకు మేలు చేసి ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారాల నుండి చక్కెర శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. సో దీనివల్ల షుగర్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. సో అది సంగతి. కాబట్టి బాగా పీచు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తినండి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు కదా, అది రీజన్ అనమాట. సో మరి ఈరోజు మన హరిల్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం.

వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? సో మరి ఈ క్వశ్చన్కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా.

ఎస్, మరి మన హర్విల్లో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది అని అడిగాను. అండ్ చూసేద్దాం, శ్రీహరి గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే కొనకొండ్ల రమణారావు కవిత జోష్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి ఆన్సర్ పంపించారు కానీ ఓకే. రామనగర్ నుంచి బాలసుప్రమణ్యం గారు, ఓకే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఆన్సర్ అయితే పంపించారు. తాళ్ల విశ్వనాథరావు గారు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి పంపించారు ఆన్సర్, ఓకే. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు, ఓకే నాకే ఆప్షన్స్ ఇచ్చారనమాట, ఓకే. భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. కర్నూలు జిల్లా గోనెగుండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్

కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు ఆన్సర్, కానీ కాదు. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ అయితే పంపించారు. ఓకే. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే.

ఎక్కడ ఉంది అని చెప్పి ఏ కంట్రీకి చెందింది అని అడిగాను. అండ్ పాలెం పోలేగారు ఆళ్ళగడ్డ నంద్యాలలోంచి పంపించారు కానీ కాదండి, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థమైంది. మహమ్మద్ వినాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు కరుణాగర్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే బంగారరాజు గారు ఆదన్ నుంచి పంపించారు కాదండి. పెడన జోగానంద చౌకా నుండి అప్పలరాజు గారు ఆన్సర్ పంపించారు, ఓకే. అక్కరపాక నుండి రమా గారు, ఓకే. వేమగిరి నుంచి గోపాలకృష్ణ సాయి నారాయణరావు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాంబాబు గారు, కమల, మానస, రచన, ఉదయ్, తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు, సూపర్ ప్రోగ్రామ్ అంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కాదండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి పంపించారు ఆన్సర్, కానీ కాదు. ఆన్సర్ అయితే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ గంగరాజు గారు పెదరాజపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. అలాగే శివ శ్రీఫణి గారు దేశేపేట వేటపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్ కాదు, బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ జపాన్కి చెందిందనమాట. సో జపాన్కి చెందిన ఎల్వో సిరీస్ మగ్లవ్, సో ఈ ట్రైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్గా రికార్డ్ అయితే సాధించింది. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత తెలుసా? 603 కిలోమీటర్లు పర్ అవర్, అంటే 375 మీటర్స్ పర్ అవర్. సో ఈ స్పీడ్తో ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అవుతుందన్నమాట. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ అందరూ చాలామంది చైనా అని పొరపడ్డారు. సో చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. అండ్ మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

ఐపీ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక ఎంఈఆర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరగనుంది అమరావతి సచివాలయంలో. ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల స్పెషల్ సిఎస్లు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ కార్యక్రమాన్ని సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ 2 రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు ఈ ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబస్ను ఎన్సీఈఆర్టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మలేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారాహి నవరాత్రులు రేపటి నుంచి ఈ నెల 24 వరకు కొనసాగుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: मास मसाला मूवी लेटेस्ट अपडेट्स।
1: क्वालिटी क्रिएटिविटी टेक्नोलॉजी ला मेला वी
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ.

హాయ్, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మనం హ్యాపీగా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ముందుగా సినిమా కబుర్లలోకి వెళ్లే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. మరి స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సాంగ్ అయితే వినేశారు కదా, మరి కంగనా రనౌత్ అండ్ ప్రభాస్ నటించిన ఫిల్మ్ అనమాట. టైం చూస్తే మాత్రం 11:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఈ సాంగ్ విన్నప్పుడు మనకి మైకేల్ జాక్సన్ డెఫినెట్ గా గుర్తొస్తారు కదా, మరి ఎందుకు గుర్తురారండి, టాప్ పాప్ స్టార్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు మైకేల్ జాక్సన్. మరి మీకు, మీరు కూడా వినే ఉంటారు, మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైకేల్ సినిమా అయితే రికార్డు సృష్టించిందని చెప్పాలి, సరికొత్త రికార్డు అనమాట. మరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టోటల్గా 1 బిలియన్ అయితే మాత్రం ఇప్పటిదాకా వసూలు చేసిన తొలి బయోపిక్గా ఇది నిలిచిందనమాట. సో 1 బిలియన్ వసూలు చేసిన సినిమా అనమాట ఇది, ఫస్ట్ టైం తొలి బయోపిక్ మూవీ అది కూడా. అండ్ ఈ సంవత్సరం సూపర్ మారియో గెలాక్సీ ఫిల్మ్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన సినిమాగాను కూడా ఇది రికార్డ్ సాధించింది అదనమాట విషయం. సో మైకేల్ జాక్సన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాప్ స్టార్ కదా. ఎనీహౌ నెక్స్ట్ ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ ఇంకా మనం తెలుసుకుందాం. ఇక మన హీరో వరుణ్ తేజ్ ప్రెజెంట్ అయితే మనకు తెలుసు కొరియన్ కనకరాజు మూవీతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలుసా. మరి మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ అనమాట. థ్రిల్ అండ్ కామెడీ ఈ ప్రధాన అంశాలుగా ఈ సినిమాని అయితే తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ టీజర్ కూడా సూపర్బ్గా ఉంది. మరి స్టార్ హీరో ప్రభాస్ గారు ఈ సినిమా టీజర్ని అయితే రిలీజ్ చేసేసారు. ఇక మూవీకి థమన్ మ్యూజిక్ అందించారనమాట. సో ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇక 7th ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు కొరియన్ కనకరాజు. సో 7th రెడీగా ఉండబోతోంది. నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

TFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. మరి ఈ సినిమా గురించి ఏం చెప్తాం చెప్పండి. కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సాధించిన ఘనత మామూలుది కాదు. అండ్ అందులో నటించిన హీరో యష్ క్రేజ్ అయితే అసలు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. అండ్ మీకు తెలుసా, ప్రజెంట్ ఇండియాలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిలిం ఏంటి అని అడిగితే అందరూ చెప్తున్న ఆన్సర్ మన హీరో యష్ నటించిన టాక్సిక్ ఫిలిం గురించి. సో టాక్సిక్ ఫిలిం కోసం మేము బాగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఆ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఎక్కువగా ఎదురు చూస్తున్న ఫిలిం లిస్ట్లో ఈ ఫిలిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ చాలాసార్లు ఇది ఆల్రెడీ వాయిదా పడిపోయింది. రిలీజ్ డేట్స్ కాస్త అలా వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి ఇక ఆగస్ట్ 26th ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఈ ఆగస్ట్ 26th ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం, మనకి బాగా తెలుసు, విన్నాం కాబట్టి స్టోరీ అంతా ఎలా ఉంటుందనేది. సో దీనికి ఉన్న హైప్ అసలు చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి చూడాలి, అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా ఫిలిం అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్ట్ 26th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మరిన్ని ఫిలిం అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూనే చేస్తూ ఉండండి సినిమా కవర్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. విజయవాడ కేంద్రం నుండి

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమైతే ఇందాక వినేసాం డాకు మహారాజ్ మూవీ నుంచి సాంగ్ అనమాట. ఇక వరుస హిట్లతో ప్రతి సంక్రాంతికి ఒక హిట్ అందుకుంటూ అలా దూసుకెళ్లిపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్ళీ మరొకసారి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రెడీ చేసేస్తున్నారు ఆ మూవీని. ఆ తర్వాత బాలయ్య గారితో ఒక షూటింగ్ అయితే జరుపుకుంటారు అని చెప్తున్నారు, మరి చూడాలి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట. సో ప్రజెంట్ అయితే బాలయ్య బాబు గారు ఒక రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు, గోపిచంద్ మలనేని అలాగే కొరటాల శివ గారితో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ చేస్తారని మాత్రం తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భగవంత్ కేసరి వచ్చేసింది తెలుసు కదా, సో దాది కూడా సూపర్ హిట్ అయిపోయింది. మరి చూద్దాం మళ్ళీ బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందా, వస్తే మాత్రం ఎలా ఉండబోతుంది.

అనేది మాత్రం పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియడం కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి హుక్ స్టెప్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి. కార్తీక్ పాడారు, సంగీతం మిక్కీ జే మేయర్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమంలో చివరిగా ఒక ఊరిలో చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కాస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే కనకలత. भारत ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद के अस्थायी सदस्य के रूप में वर्ष 2028-29 के कार्यकाल के लिए चुनाव अभियान शुरू कर दिया है. विदेश मंत्री डॉ एस जयशंकर ने न्यूयॉर्क स्थित संयुक्त

भारती FM 101.3 భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. 12:12 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక వివిధ భారతిలో మరిన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఫస్ట్ రోడ్ ట్రిప్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడాక్ వరకు. సో హిమాచల్లోని మనాలి నుంచి లడాక్లోని లే వరకు కూడా ఉండే ఈ రోడ్డు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు. మరి దీని దూరం సుమారు 475 కిలోమీటర్లు, 2 నుంచి 3 రోజులు ట్రావెల్ టైం అయితే ఉంటుంది. అయితే ఈ రూట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, దారిలో వెళ్తూ ఉంటే మంచుతో కప్పబడిన పర్వతాలు కనిపిస్తాయి. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులు కూడా ఈ రూట్లోనే ఉన్నాయి. ఇక చాలా సరస్సులు, లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా సూపర్బ్ గా చూసేయచ్చు అనమాట రూట్, ఈ రోడ్డు మధ్యలో. అండ్ ఇంకా వరల్డ్లోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్స్ లో ఒకటిగా గుర్తింపు పొందిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే రోడ్ ట్రిప్ ఈ హిమాచల్ నుంచి లడాక్ వెళ్ళే వాళ్ళకు వెళ్లే రూట్ అనమాట. సో చాలా ది బెస్ట్ గా చెప్తారు. సో ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరి కోసం నేనైతే సాహసం స్వాసగా సాగిపో మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200

0: రూపాయలు తగ్గింపు,
1: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
1: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
0: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
0: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు. వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి తిరిగి కొనసాగుతాయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమైతే ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో ఇక ముంబై టు గోవా ట్రిప్ కూడా సూపర్బ్ గా ఉంటుందండి, చాలా అద్భుతమైన ప్రయాణంగా చెప్తారు మన దేశంలో. గోవా నుంచి ముంబై కానివ్వండి, ముంబై నుంచి గోవా కానివ్వండి, ఏదైనా సరే సుమారు 590 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, కొంకన్ తీర ప్రాంతంలోనే సాగుతుందన్నమాట ఈ ట్రిప్ అంతా కూడా. దారిలో ఏంటంటే గణపతి పూలే బీచ్ కానీ తర్కలీ బీచ్ కానీ సూపర్బ్ గా ఉంటాయి కాబట్టి చూసేయచ్చు. అండ్ ఇంకా కొన్ని చారిత్రక కోటలు, రుచికరమైన స్థానిక వంటకాలు అన్ని కూడా టేస్ట్ చేసేయచ్చు. సో ఇక అక్టోబర్ టు మార్చ్ లేకపోతే జూన్ టు సెప్టెంబర్ టైంలో కూడా బెస్ట్ టైం అన్నమాట ఈ రోడ్ ట్రిప్స్ కి. సో చాలా మంది ఈగర్గా వెళ్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ ఎందుకంటే దారి మధ్యలో బోల్డన్నీ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, సో అలా సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా మధ్యలో మంచి ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో టోటల్గా టైం వచ్చేసి 5 to 7 days అయితే పడుతుంది ఈ ట్రిప్ పూర్తవడానికి. అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత మీ అందరి కోసం ఆవార ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

Bharti FM 101.3. భారతీయ ఎఫ్ఎం వింటూనే చేస్తూ ఉన్నారు కదా 101.3 మెగా హెడ్స్ పై మనమైతే ఉన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఆవార ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. ఇక మనమైతే ఇండియాలో ఉన్న బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వరకు కూడా ట్రావెల్ చేసే ట్రిప్ ఏదైతే ఉంటుందో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు మన ఇండియాలో. జస్ట్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట, కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. అయితే ఈ చిరపుంజి గురించి తెలుసు కదా ఆల్రెడీ మీకు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ప్లేస్ అన్నమాట ఇది చిరపుంజి. సో హైయెస్ట్ రెయిన్ఫాల్. ఇక ఈ రోడ్ ట్రిప్ లో మనమైతే మేఘాలతో కప్పబడిన కొండలు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, ఇంకా చారిత్రక గుహలు కూడా ఎన్నో చూసేయచ్చు. సో ఇంత చాలా కొంతమందికి అడ్వెంచర్ చేసే వాళ్ళకి కూడా ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. సో షిల్లాంగ్ నుంచి చిరపుంజి అదనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం మన ప్రోగ్రామ్ లో. అయితే ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:29 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ 12:30కి అయితే మనము తెలుగులో వార్తలు అయితే వింటాము హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సో ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల

రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో

0: శాశ్వతేతర సభ్య దేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్య దేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్య దేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: करो विविध भारती FM 101.3।
1: విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. ఓకే బంగారం సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా, టైటిల్ సాంగ్ కాదు మెంటల్ మధ్యలో సాంగ్ అనమాట. సో ఇక దీనికి ఫీమేల్ వర్షన్ కూడా ఉంది. సో టూ సాంగ్స్ మొత్తానికి. ఇక 12:45 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం, మనమైతే ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో ఈ సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇక చెన్నై పుదుచ్చేరి రోడ్ ట్రిప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అనమాట. సో అది మాట్లాడదాం ఇక అనిపించింది. సుమారు 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు. అండ్ ఇది కూడా సముద్ర తీరం

తీరాన్ని ఆనుకుని సాగే ఒక అందమైన రోడ్డు ప్రయాణం. అండ్ మెయిన్గా సన్రైజ్ అండ్ సన్సెట్ వ్యూస్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ దారిలో మహాబలిపురం, పుదుచ్చేరి బీచ్ ఇవన్నీ కూడా చూసేయచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్ అందమైన కాఫీ తోటలు, పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు, దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఇవన్నీ కూడా చూడాలి అంటే బెంగళూరు నుంచి కూర్గ్ వరకు ట్రావెల్ చేయాల్సిందే రోడ్లో. సో ఇంకా చాలా రకాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు మధ్యలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ అన్నమాట ఇండియాలో. సో అది మ్యాటర్ బెంగళూరు టు కూర్గ్, అలాగే చెన్నై టు పుదుచ్చేరి. సో ఇలాంటి బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3.

વિવિધ ભારતી એફએમ 101.3. బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోవాలండి. జైసల్మేర్ టు జోధ్పూర్ రోడ్ ట్రిప్ అయితే ఉంటుంది. సూపర్బ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియాగా చెప్తారు. సో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వరకు ఈ ట్రిప్ అంతా కూడా థార్ డెజర్ట్ నుంచి సాగే అద్భుతమైన ప్రయాణం. సో చుట్టూరా అంతా కూడా థార్ డెజర్ట్ క్లియర్ గా కనిపెడుతుంది. అండ్ సుమారు 280 నుంచి 307 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రిప్ అంతా. అయితే నేషనల్ హైవేస్ నుంచి వెళ్ళచ్చు చాలా ఈజీగా. అండ్ మధ్యలో ఓసియన్ దేవాలయాలు, తర్వాత పోఖ్రాన్, కచిన్ గ్రామాలు కూడా సూపర్బ్ గా ఉంటాయి. ఇది ఒక ట్రెడిషనల్ విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు అండ్ కొత్త సంస్కృతిని తెలుసుకోవచ్చు, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో ఒక అందమైన అనుభూతిని అయితే కలిగిస్తుంది అనమాట ఈ ట్రిప్. అండ్ సేమ్ జైపూర్ నుంచి జైసల్మర్ వరకు కూడా ఉండే రోడ్ ట్రిప్ కూడా సూపర్బ్ గా సాగుతుంది. సో థార్ డెజర్ట్ చూడొచ్చు, అలాగే రాజస్థానీ కోటలు, ఒంటె సఫారీలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ ట్రిప్లో. సో జైపూర్ నుంచి జైసల్మర్, అలాగే జైసల్మర్ నుంచి జోధ్పూర్. సో ఇలా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ట్రిప్స్ గురించి మనం అయితే చాలా మాట్లాడుకున్నాం కదా. సో ఇక ఓన్ వెహికల్స్లో చాలామంది ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తారు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారు. సో మెయిన్గా వీళ్ళందరూ ట్రావెల్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టైంలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అవేంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో మాట్లాడుకుందాం. మీ అందరి కోసం అయితే గులాబీ ఫిలిం నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రస్తుతం, తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Mukti FM 101.3. బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మేఘాలలో అంటూ. మరి గులాబీ ఫిలిం నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 12:58 అయిపోయింది. మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, మంచిగా రోడ్ ట్రిప్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది, మధ్య మధ్యలో ఎలాంటి లొకేషన్స్ చూడొచ్చు, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం, బాగానే ఉంది. కానీ మన ఓన్ వెహికల్స్ తో ఆర్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్లేటప్పుడు అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీ వెహికల్స్ని పూర్తిగా సర్వీస్ చేయించుకునే తీరాల్సిందే. సో దానికి సర్వీసింగ్ చేసుకుని బయలుదేరితేనే బెటర్, ఎందుకంటే దూరం వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఏదైనా ట్రబుల్ వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి బండి కండిషన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి, ముందుగానే సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. అండ్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, ఇక ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సిందే. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇక కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు. సో ముందుగానే మనకి వెదర్ కండిషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఎలా ఉంటుంది, పలానా రోజు పలానా తేదీలో మనకి ట్రావెలింగ్ టైం ఉంది కాబట్టి ప్లాన్, సో ఆ రోజు బాగుంటుందా లేదా వెదర్ అనేది కూడా ముందుగానే తెలుసుకొని, అలాగే రోడ్డు కండిషన్స్ కూడా బాగున్నాయా లేదా రహదారి సమాచారం కూడా ముందుగానే తెలుసుకుంటే బెటర్. ఇక కొంతమంది నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా, సో ఆ టైంలో తెలియని ప్లేసెస్ కాబట్టి అంత స్పీడ్గా వెళ్లకుండా స్లోగానే డ్రైవ్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ట్రావెల్ చేయాల్సిందే అనుకున్నప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలి. ఇక ఈ రోడ్ ట్రిప్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రకృతి అందాలకి, అడ్వెంచర్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేసే ట్రిప్స్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళచ్చు, ఫ్రెండ్స్తో, లేకపోతే ఒంటరిగా అయినా సరే ప్రయాణించాలి అనుకునే వాళ్ళకి ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ అన్నమాట ఈరోజు మనం చెప్పుకున్నవి. సో ఇది ఇవాళ మన టాపిక్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 1 PM. ఇక మీరు వింటారు న్యూస్ హెడ్లైన్స్.

2028 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికయ్యేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ శాంతి భద్రతలకు కట్టుబడి నియమాలు, విశ్వాసం మరియు సమగ్రత ద్వారా సంపూర్ణ పురోగతిని సాధించడం శాంతి అనే ఇతివృత్తంతో కూడిన భారతదేశపు దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే పథకం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈరోజు 3వ నమస్తే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆర్టీజీఎస్, రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తయిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరుగా పేరు ఉండదు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫారం సమర్పించకపోతే వెంటనే బీఎల్ఓలకు అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. జిల్లా కలెక్టర్ విజయవాడలోని కలెక్టరేట్లో సర్ ప్రక్రియపై మీడియా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15న జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

భారతదేశంలోని అత్యంత గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన కేసర్ భాయ్ కేర్కర్ గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. ఆమె ముఖ్యంగా జైపూర్ ఆత్రౌలి ఘరానాకు చెందిన గాయని అన్నమాట. ఆమె పాడుతుంటే ఆ రాగాల శుద్ధి, అలాగే స్వర స్పష్టత, లయపై పట్టు ఇవన్నీ కనిపించేవి. కఠినమైన సాధనతో భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు కేసర్భాయి కేర్కర్ గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు

0: వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
1: మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి, అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
0: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారుల పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు

0: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రెండవ దశ జాబ్ క్యాలెండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్ను లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
1: ఈ పిఎంజేజేబీవై పిఎంఎస్జీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మళ్ళీ న్యూస్ తర్వాత 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇందాక బిఫోర్ న్యూస్ అయితే రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు మీరు. ఇక నేనున్నాను ఫిలిం నుంచి, అలాగే స్వాతి కిరణం. అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం కేసర్బాయి కేర్కర్ గారి గురించి కదా. మరి ఆవిడ జూలై 13వ తేదీ అంటే నిన్ననే అనమాట 1892లో జన్మించారు. అది కూడా గోవాలో, గోవాలోని కేరీ గ్రామంలో జన్మించారు కేసర్బాయి కేర్కర్ గారు 1892లో అనమాట. అయితే ఆవిడకి చిన్నప్పటి నుండే సంగీతం

సాంగ్స్ అయితే వినేశారు మీరు. ఇక నేనున్నాను ఫిలిం నుంచి, అలాగే స్వాతి కిరణం. అయితే మనం అయితే మాట్లాడుకుంటున్నాం కేసర్ బాయి కేర్కర్ గారి గురించి కదా. మరి ఆవిడ జూలై 13వ తేదీ అంటే నిన్ననే అనమాట 1892లో జన్మించారు, అది కూడా గోవాలో. గోవాలోని కేరీ గ్రామంలో జన్మించారు కేసర్ బాయి కేర్కర్ గారు 1892లో అనమాట. అయితే ఆవిడకి చిన్నప్పటి నుండే సంగీతం మీద బాగా ఆసక్తి ఉండేది. చాలా మంది గురువుల దగ్గర శిక్షణ కూడా పొందారు. ఇక చివరికి ఉస్తాద్ అలాదియా ఖాన్ అనే ఆయన దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన అయితే చేశారనమాట సంగీతంలో. మరి కేసర్ భాయ్ కేర్కర్ గారు ఖయాల్ గానంలో మెయిన్గా చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అయితే ఆమె చేసినవి చాలా కొద్దిపాటి రికార్డింగ్సే, అయినా కూడా నేటికి హిందుస్థానీ సంగీతంలో ఆదర్శంగా భావిస్తారు ఆమెని. ఇంకా ఆమెకున్న ఒక స్పెషల్ గుర్తింపు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఒక సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను, సో తెలుసుకుందాం. వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ ని వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ಕೇಳುತ್ತಿದ್ದೀರಾ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే కేసర్ భాయ్ ఖేర్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సంగీతం అంటేనే ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా సంగీతం మీద ఆసక్తి ఉంటూ చాలా మంది గురువుల దగ్గర శిక్షణ నేర్చుకుంటూ ఉన్నారు, శిక్షణ పొందారు. తర్వాత ఉస్తాద్ అల్లాడియా ఖాన్ గారి దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన చేశారనమాట. నేటికి కూడా హిందుస్థానీ సంగీతంలో ఆదర్శంగా భావిస్తారు కేసర్ భాయ్ ఖేర్కర్ గారివి. ఆవిడ పాడిన పాటలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంది. అయితే ఇంకొకటి ఆవిడకున్న స్పెషల్ గుర్తింపు ఏంటి అంటే, నాసా వారు 1977లో వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 అనే ఒక రెండు అంతరిక్ష నౌకలను నింగిలోకి పంపడం జరిగింది. అయితే దాని ద్వారా కేసర్ భాయ్ గారు కూడా పాడిన ఒక పాట కూడా అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది తెలుసా. సో ఆమె పాడిన జాత్ కహో కేసీ అనే ఒక భైరవి రాగం నాసా యొక్క అంతరిక్ష నౌకలతో పంపిన గోల్డెన్ రికార్డ్స్ లో చేర్చడం జరిగింది. అయితే ఇదేంటంటే మానవ మేధస్సుకు సంగీత ప్రతిభకు ప్రతీకగా విశ్వంలోని పంపబడిన ఒక గొప్ప సంగీత సంపదగా భావిస్తారు. సో ఇప్పటికీ కూడా ఆవిడ పాడిన ఆ రాగం ఇప్పటికీ కూడా విశ్వంలో వినిపిస్తూ ఉంటుందంటారు. అయితే ఇంకా ఈమె భారతీయ సంగీతానికి చేసిన సేవల గురించి చెప్పాలి అంటే, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు కేసర్ భాయ్ ఖేర్కర్ గారు. అలాగే ఎంతో మంది మహిళా శాస్త్రీయ గాయకులకు కూడా ఆవిడ ఆదర్శంగా నిలిచారు. కఠినమైన సాధన, సంగీతంపై అంకిత భావంతో మంచి గుర్తు.

పొందారు. ఇక ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. వాటి గురించి కూడా వివరాలు తెలుసుకుందాం ఒక పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే భైరవ ద్వీపం సినిమా నుంచి మంచి పాట అయితే వినేసాం కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో కేసర్బాయ్ కేర్కర్ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆమెకు చేసిన, ఆమె సంగీతానికి చేసిన సేవలకు గాను 1953 సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత 1969 పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు మన భారత ప్రభుత్వం నుంచి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా సురశ్రీ అనే బిరుదును కూడా పొందారు కేసర్బాయ్ కేర్కర్ గారు. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆమెకు రాజ్య గాయిక అనే బిరుదును కూడా ప్రదానం చేసింది. సో ఈ విధంగా కేసర్బాయ్ కేర్కర్ గారు భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక మహోన్నత గాయనిగా పేరు సంపాదించారు. ఆమె గానం, సంగీత సాధన, భారతీయ సంస్కృతికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే ఈ రోజుకి కూడా ఆమె రికార్డింగ్స్ సంగీత విద్యార్థులకు, కళాకారులకు ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్నాయి. ఇది ఇవాల్టి మన ధీరా ప్రోగ్రామ్. కేసర్బాయి గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మీకోసం దేవుళ్ళు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: రే నందు, మెల్ల ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, మీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టైం ఎగ్జాక్ట్లీ 2:30 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఇక మనమైతే సందర్శనరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ముందుగా బ్యూటిఫుల్ సాంగ్స్ కొన్ని అయితే వినేశారు. మరి సందర్శనరిలో ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే రెడీ.

ఉండండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488 నెంబర్కి మీ మెసేజెస్ అన్నీ పంపిస్తే చక్కగా నేను చదివి వినిపించేస్తాను. ఆన్సర్స్ కరెక్ట్గా పంపిస్తే చక్కగా చదివి హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఈరోజు మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సొంత ఊరు, ఈ రెండు పదాలు నేను రెండు డిఫరెంట్ విడివిడిగా అడిగా, సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ మీరు చెప్పాలి. సో ఆ ఇంగ్లీష్ వర్డ్లో ఈ రెండిటికీ అర్థం ఉండాలి. సొంత

సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ మీరు చెప్పాలి. సో ఆ ఇంగ్లీష్ వర్డ్లో ఈ రెండిటికీ అర్థం ఉండాలి. సొంత ఊరు ఈ రెండిటికీ అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం ఏమై ఉంటుంది? ఆ ఇంగ్లీష్ వర్డ్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. సో తెలిస్తే తెలుసు కదా, 8662438141 నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
5: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
4: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
5: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
4: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
5: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
4: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
6: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మీరైతే వినేశారు మీర పక్కాయ్. అయితే 2:39 అయిపోయింది క్లాక్లో. మరి మనమైతే సందర్శనరీ ప్రోగ్రాంలో ఉన్నాం కదా, నేను మిమ్మల్ని అడిగాను రెండు డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చా. సొంత ఊరు అంటే రెండు కలిపి ఉన్న పదాలు అయితే కాదు, నేను ఇచ్చింది సొంత ఊరు. ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక్క ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలి, అండ్ దానికి క్లూ ఇవ్వన ఫోర్ లెటర్ వర్డ్ అంతే. మీరు చాలామంది 8 లెటర్ వర్డ్, 9 ఇట్లా చాలామంది పంపించారు, కానీ ఆలోచించి దానిలో సగం ఆన్సరే కరెక్ట్. మీరు పంపించిన దాంట్లో సగం ఆన్సరే కరెక్ట్. సో నేను అడిగిన పదం ఆ 4 లెటర్ వర్డ్లో సొంత ఊరు, ఈ రెండింటికి అర్థాలు ఉండాలన్నమాట, దాంట్లోనే అదే స్పెల్లింగ్లో రెండు మీనింగ్స్ ఉండాలి. సో అలా అడిగాను. సరే ఎనీహౌ నేనైతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కొంతమంది గెస్ చేసి పంపించేశారు, చూద్దాం. గుడ్ మార్నింగ్ ఇక్కడ, ఓకే మార్నింగ్ మెసేజ్ ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు పాలెం పోలే గారు, ఆలగడ్డ నంద్యాల జిల్లా. ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, వెల్కమ్ టు సదరేసనరీ ప్రోగ్రామ్ అండి అంటూ ఆన్సర్ కూడా పంపించారు. మీరు పంపించిన ఆన్సర్లో సగం అయితే కరెక్ట్ ఆన్సర్. యా ఐమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా, కానీ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు మీరు కూడా. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా సగం కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు. ఓకే నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పెట్టల. నెక్స్ట్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూరు అంటూ ఓకే ఆన్సర్ పంపించారు, కానీ ఈ రెండింటిలో ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. సుధీర్ కుమార్ గారు, రుద్విక, తన్మయ్ గుంటూరు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు, సగం ఆన్సర్ అయితే కరెక్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్. మైసూరా కాదండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, సగం ఆన్సరే కరెక్ట్, అది కూడా నేను చెప్తాను. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్, ఓకే సగం కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా.

నెక్స్ట్ మెసేజ్. హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బెంగళూరు బంగారాజు గారు, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, ఓకే ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. హాయ్ అక్క ఎలా ఉన్నారు అంటూ నంద్యాల నుంచి పరూష మెసేజ్ పంపించారు. మళ్ళీ రిపీట్ చేయండి అన్నారా మీరు, లేకపోతే అసలు ఇంకా ఏం పెట్టలా ఎలా ఉన్నారని మాత్రమే అడిగారు. ఓకే మనపల్లె లేక మన ఊరు అంటున్నారు, కాదండి తెలుగులో కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారనమాట. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇక నాకు తెలియదు మేడం, ఎంత గెస్ చేసినా కూడా గుర్తుకు రావట్లేదు అంటున్నారు. పూజారి ధనంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా. ఓకే నేను మళ్ళీ చెప్తాను ఆన్సర్ కాసేపట్లో. కొల్లిపారు నుంచి మల్లిక గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఫస్ట్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం, అది కూడా ఫోర్ లెటర్ వర్డ్ అయి ఉండాలి అన్నాను కదా. సో ఆన్సర్స్ ఇక్కడితో ఆగిపోయాయి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏదో రివీల్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి టౌన్, TOWN. దీంట్లో సొంత అంటే టీ తీసేస్తే ఓన్ అని వస్తుంది, OWN ఓన్ అంటే సొంత, ఊరు అంటే టౌన్. సో రెండు కలిపి ఒకే దాంట్లో ఉండే క్వశ్చన్ అనమాట ఇది. కాకారు నుంచి శేఖర్ గారు మెసేజ్ పంపించాడు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఇక ఆన్సర్ ఇంకా రాలేదు, కొంతమంది టైపింగ్ అనమాట. ఎనీహౌ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం మనం.

సో ఈ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. అయితే ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో విన్నారు కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు, చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. అయితే 8662438114 నెంబర్కి.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక సందర్శ నదిలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మొత్తం 75 మెంబర్స్ అండి, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో ఎలా ఏంటి ఆన్సర్ ఆలోచించి 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇచ్చే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది కానీ అది మనం కనిపెట్టలేకపోతాం. సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా చాలా ఈజీ అనమాట. సో మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న సినిమా నుంచి ఎవర్ గ్రీన్ కార్తీక్ పాడిన పాట మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 257 ఏంటి 258 అయిపోయిందండి. టైం చూస్తే అసలు చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఆన్సర్స్ ఏవైతే నాకు ఇప్పటిదాకా 45 మెసేజెస్ అయితే వచ్చేసాయి. 75 మెంబర్స్ పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? అయితే కొంతమంది చాలా వెరైటీగా ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారండి అని మెసేజ్లు చూద్దాం. ఎవరెవరు ఆన్సర్స్ ఎలా పెట్టారు అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అయితే పెట్టారు మెసేజ్. కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, టౌన్ అని చెప్పి పెట్టారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి ప్రీవియస్ క్వశ్చన్కి. ఇంకా హోమ్ టౌన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, అశోక్ బాబు ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. కానీ ప్రీవియస్ క్వశ్చన్కి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో శేఖర్ గారు కాకాని నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సునీల్ కృష్ణ గారు అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారు మేడం అని చెప్పి మీరే అనమాట పెట్టారు మెసేజ్. కాదు, ఆ ఎంతమంది ఎంతమంది. సో ఆన్సర్ నాకు కావాలి ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే, మరి మిగతా మెసేజెస్ అయితే నేను ఇంకా న్యూస్ తర్వాత అయితే చదివి వినిపిస్తాను. ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 2:59 అయిపోతుంది కాబట్టి ఇక కాసేపట్లో అయితే న్యూస్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతో పాటు యూరియా లభ్యతపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలు

కు తరలిస్తున్నామని రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియాతో సహా రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడడం లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపెట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సదరిసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లరు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ గా రాజోల నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు ఆన్సర్. త్రియా కాదండి, మీరు వేరే లాజిక్ ఏదో యూస్ చేశారు మొత్తానికి, కానీ కాదు. సార్ రెండు ఆన్సర్స్ పెట్టారు, త్రీ అండ్ ఇంకొకటి, సో అదైతే కరెక్ట్ ఆన్సరే, త్రీ అయితే కాదు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి మాదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, 11th. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జిల్లాని తిప్పరపల్లి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పేటన, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం అంటూ కాశీపురం నుంచి కురుమూర్తి, కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచా, 50 మంది అంటున్నారండి, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రిషికేష్ బావుసాయిపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రెండు ఆన్సర్స్ పెట్టారు మీరు, రెండు రాంగే. హాయ్ మేడం అంటూ కొల్లాపూర్ నుంచి సోని, ఆన్సర్ 12 అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. హర్షిత దేవకీ దేవి ఫ్రమ్ మదనపల్లి, ఆన్సర్ 4 అంటున్నారు మీరు, కాదు, రాంగ్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు, చింతామణి గారు కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు అంటూ ప్రసాద్ గారు పాలగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం జిల్లా నుంచి పూజారి ధనంజయ గారు, సిండికేట్ నగర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పెట్టారు. లవంగం కాదు కాదు, మీ పేరు ఎక్కడ? విజయలక్ష్మి గారు రామాపురం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి

హృదయ కాలనీ నుంచి మెసేజ్ పంపించారు ఇమాంబి అక్తర్ గారు, అలాగే బలి భాష. కరెక్ట్ ఆన్సర్ అక్కర్పాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు, కానీ అలా వచ్చింది మెల్ల వెంటనే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో అరమల సీతమహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శశిరెడ్డి గారు మెసేజ్ పంపించారు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. కరెక్ట్ ఆన్సర్. ఇక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంత ఈజీగా అడుగుతారా మీరు? అడగరేమో కదా అని అదో ఏదో లాజిక్ ఉందేమో అనుకుంటున్నారు మీరు. కాదు, ఏమీ లేదు, ఈజీనే. కరెక్ట్ ఆన్సర్ అది. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. కున్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. లాస్ట్ బోట్లో కూడా మ్యాక్సిమం ఇంతమంది వెళ్ళొచ్చు కదా అంటున్నారు, కానీ మనం నేను ఇచ్చిన నెంబర్ ఎంత, 75 మెంబర్స్ కరెక్ట్గా సరిపోవాలి. ఇక గుంతకల్ నుంచి మెసేజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్కే రాజు గారు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య, భాస్కర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు. రాంగ్ అండి, నున్న నుంచి శోభారాణి గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్. కరెక్ట్ ఆన్సర్. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ ఆన్సర్ 3 అంటున్నారు, రాంగ్ అండి. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్, రాంగ్ ఆన్సర్. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం. కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిజలీష్ వెంకటేష్ శ్యామల, అశోక్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. ఒక ఆన్సర్ పెట్టారు కానీ మీరు అనుకుంటున్నారు ఒకటి, సరే ఐదుగురు అని చెప్పేసి. యా కరెక్ట్ ఆన్సర్తో విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ పంపించారు. యా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్. కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. తిరువు గారు విజయవాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి సంధ్య. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, రాంగ్ అండి ఆన్సర్. పెడన నుంచి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, రాంగ్ ఆన్సర్. ఒకే ఒక్కడు గారు శాంతినగర్ నుంచి, ఒక్కరు అని పెట్టారు కానీ రాంగ్ అండి. ఇక సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్య ఫ్రమ్ గుంటూరు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పూజారి ధనుంజయ గారు, ఇందాక పెట్టారు కదా మీరు, కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటెటి సురేష్ బాబు గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే,

ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ 15 అంటున్నారా? కాదండి. రఘునందన్ గారు 4 అంటున్నారు మీరు, కాదు. సో కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ రాంగ్గా గెస్ చేస్తారు. మొత్తానికి 75 మెంబర్స్ అండి పడవ ప్రయాణానికి వెళ్ళారు. ఒక్కొక్కరు మా ఒక్కొక్క పడవలో 7 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు. అయితే చివరి పడవలో ఎంతమంది? సో ఒక్కొక్క దాంట్లో 7 మంది అంటే 10 పడవలు వేసుకుంటే 70 మెంబర్స్. సో ఒక్కొక్క 10 బోట్స్లో 70 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలేదు ఎంతమంది? 5 మెంబర్స్. సో లాస్ట్ పడవలో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. అది ఆన్సర్ అయితే. సో ఓన్లీ 5 ఇస్ ద ఆన్సర్. చాలామంది ఇంకా తెలివిగా పడవ నడిపే వాళ్ళతో కలిపి ఇట్లా మెసేజ్లు పెట్టారు, కానీ పడవ నడిపే వాళ్ళు వీళ్ళెవరూ లేరు. ఓకే, ఋషికేష్ గారు ఆన్సర్ పంపించారు, 4 అంటున్నారు కానీ కాదు, 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ రంగం సినిమా నుంచి మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇక దాని తర్వాత క్వశ్చన్ అడుగుతాను అబ్బా. ఓకే, సో చిన్న బ్రేక్, సాంగ్ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది.

0: भारती FM 101.3 వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రంగం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. సందరేస్ నడి ప్రోగ్రామ్ లో మనమున్నాం. 3:17 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇవాళ మన సందరేస్ నడిలో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ది అంటే, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి అనుకోండి, అప్పుడు నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తే 12 నెలలు టైం పడుతుంది కదా. అదే నెలకు 2 రూపాయలు సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి సంవత్సరానికి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో విన్నారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయల చొప్పున సేవ్ చేస్తేనేమో 6 మంత్స్ టైం పడుతుంది. కానీ నెలకు 1.5 రూపాయల చొప్పున మనం సేవ్ చేస్తే 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చెప్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రన్ వచ్చేసింది. ఆడిపాడి అల్లరింగ్ చేద్దాం అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

भारती FM 101.3 వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. రంగస్థలం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకు 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయలు చొప్పున సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయల చొప్పున మీరు గనక దాచిపెడితే మరి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు సమయం పడుతుంది? నాకైతే 55 మెసేజ్లు వచ్చేసాయండి. సో ఇక ఈ చిన్ని చిన్ని లెక్కలు ఈజీగానే చెప్పేస్తారు కాబట్టి అందరు కూడా మాక్సిమం 5 కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఇక మీ పేర్లు అయితే నేను చదివి వినిపించేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా, ఓకేనా? కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక రాజులి మండలం నుంచి, వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్, శరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, రమేష్ ఫ్రమ్ రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తిరుపతి, కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ అండ్ శేఖర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, తర్వాత సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూర్, డాక్టర్ జిలాని, తిప్పనపల్లి, చంద్రగొండ, కొత్తగూడెం జిల్లా, అనంతపురం నుంచి రమేష్, అలాగే వెంకటాచలపతి గారు, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం, నెక్స్ట్ మెసేజ్ ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, దారిపనేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, పి కరీముల్లా ఫ్రమ్ భీమవరం విలేజ్, మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు, తర్వాత కొల్లిపారి నుంచి మల్లికా గారు, తేజ, వేదాంశ్, మౌనిక ఫ్రమ్ చెన్నై, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్,

హేమ, శశిరెడ్డి ఫ్రమ్ ఒంగోల్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ, మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఇక బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, తర్వాత ఎర్రమల్ల సీత మహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం అనమాట. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి, అనంతపూర్ నుంచి ఇమాంబి గారు అక్తర్ వలీ బాషా, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆర్కే రాజు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ ఫ్రమ్ గుంతకల్ అనంతపూర్ డిస్టిక్, శ్రీను ఫ్రమ్ ఐరాల, ఎంఎస్ దుర్గారావు గారు నంద్యాల నుంచి, పరుష, ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు, దామర్ల పెదమస్తన్రావు గారు, ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎర్రగూడూరు విలేజ్ రాయలసీమ అంటూ నంద్యాల నుంచి ఎన్ వరప్రసాద్ గౌడ్ గారు, నెక్స్ట్ రాజన సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, పూజారి ధనుంజయ ఫ్రమ్ అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్, పి జానకీరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ, గోపి వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల, గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి, ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, తిరు ఫ్రమ్ విజయవాడ, రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, దాసిరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు జిల్లా, ఇక పామర్తి నాగబాబు గారు ఫ్రమ్ మచిలీపట్నం, మీరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారు, ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, రాంగ్ ఆన్సర్, శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, ఎస్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్, నిన్న నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, అనంతపురం నుంచి అనురాధ గారు, తర్వాత లతా కుమారి ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి, సో 8 మంత్స్ అని మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేశారు. సో నేను ఓన్లీ నేమ్స్ అందరివి చదివేశాను కదా, అందరూ కూడా 8 మంత్స్ అని కరెక్ట్గా మెన్షన్ చేశారండి, సూపర్. అసలు రాంగ్ అని పెట్టిన వాళ్ళే నేను రాంగ్ అని అనౌన్స్ చేశాను కదా. ఓకే, ఇక 8 నెలలు టైం పడుతుంది, చాలా ఈజీ కదా. సో మనం లెక్కల్లో గ్రేట్ ఎంతైనా, జస్ట్ అలా వినగానే క్వశ్చన్ని మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం 12 రూపాయలు సేవ్ చేయాలి, నెలకు రూపాయి అయితే ఇంత, 2 రూపాయలు అయితే ఇంత అని పెద్ద క్వశ్చన్ అడిగాను, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఆన్సర్ చెప్పేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు 8 మంత్స్ అని చెప్పేసి, సూపర్. సో ఇది ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఇక్కడితో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్ళే అని చెప్పారు. ఇందుకే ఆయన వయసు ఎంత? సో ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్ళే అని చెప్పారు, మరి ఆయన వయసు ఎంత, దాని అర్థం ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే మిమ్మల్ని సందరి ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్ళే అని చెప్పారు. ఇంతకీ ఆయన వయసు ఎంత ఎంత అని చెప్పారు, మీకేం అర్థమైంది, ఆన్సర్ పంపించండి అన్నాను కదా. చాలా మంది మెసేజ్లు పంపించారు, ఈ దగ్గర దగ్గర 60 మెసేజ్లు అయితే వస్తాయి. సో ఇందాకట్లాగా చక్కగా మీ పేర్లన్నీ కూడా నేను చెప్పేస్తాను, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, ఓకేనా? మనం టైం సేవ్ చేసుకుందాం. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక ఎంఎస్ దుర్గారావు గారు, పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, తేజ వేదాంశ్ మౌనిక ఫ్రమ్ చెన్నై, ముబల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, విజయవాడ నుంచి తిరు గారు. మీరు మాత్రం ఏకంగా 98 అని పెట్టారు, ఏంటో రాంగ్ అండి. తర్వాత భరత్, అలాగే రాహిత్య రాజోలు నుంచి అన్నమాట. తర్వాత రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి, చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, సుధీర్ కుమార్ అండ్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూలు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు వీళ్ళందరూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, తులసి గారు, మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, విజయవాడ నుంచి భార్గవి గారు.

అక్కరపాక నుంచి రమాగారు. తర్వాత ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని. తిప్పనపల్లి చండ్రుగొండ కొత్తగూడెం నుంచి జిలాని గారు సుల్తానా బేగం. తర్వాత దారిపరేణి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక. మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. తర్వాత శ్రీను గారు ఫ్రమ్ ఐరాల. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. తర్వాత ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల పెనగడప కొత్తగూడెం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాందుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ. మీరు మాత్రం 62 అని పెట్టారు. ఎలా వస్తుంది 62? రాంగ్ అండి. నెక్స్ట్ సుజాత గారు దొడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. పి జానకీరామ్ గారు 60 ఇయర్స్ అంటున్నారు, కానీ రాంగ్ అండి. ఇక కొంతమంది అయితే 14 అని పంపిస్తున్నారు. కాదు, 14 తాతగారు వయసు 14 ఏళ్ళు ఉంటాయా చెప్పండి. ఆర్కే రాజుగారు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ గుంతకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. మీరు ఫస్ట్ అయితే పెట్టిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు వినకొండ. గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినకొండ కరెక్ట్ ఆన్సర్. ఇక దామల్ల చినమస్తన్రావు గారు, దామల్ల పెదమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు. బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని 14 ఇయర్స్ అంటున్నారు ఏకంగా, కానీ రాంగ్ ఆన్సర్. 49 ఇయర్స్ అని చెప్పేసి శ్రీనివాస్ ఫ్రమ్ తిరుపతి, రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని ఫ్రమ్ మోరిపాలెం, కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్, వలీ, ఆశ 20 అంటున్నారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సతీష్, సాహితి, సుహాన్ ఫ్రమ్ బాలాపూర్ రెక్స్ రోడ్ హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రమేష్, వెంకటాచలపతి, అనురాధ గారు కాదు, అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 102 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు, ఇక మెసేజెస్ అయిపోవచ్చాయి. కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర అండ్ కృప, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు, కరెక్ట్ ఆన్సర్. లేకుండా ప్రసాద్ గారు, నాగూరి బాయి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పట్టారు. రాజుల నుంచి బోరెల్లి సంధ్య, కరెక్ట్ ఆన్సర్. వెంకటగిరి నుంచి వాసు గారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, ఓకే కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్ పూజారి ధనంజయ్ గారు, కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి జయం బాషా గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుంచి హారిక, హరికృష్ణ, పుల్లమ్మ, కరెక్ట్ ఆన్సర్. దేవకీదేవి, హర్షిత, మదనపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష, మెసేజ్ రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయ, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ అండి ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మెసిలిపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర కృప, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకి మెసేజెస్ అయితే దగ్గర దగ్గర నాకు ఇంకా నేను చదివే కొద్దీ టైపింగ్ అని వస్తున్నాయి. 70 అబోవ్ మెసేజెస్ చదివాను నేను ఇప్పుడు. సో రాంగ్ అనేవి రాంగ్ అని నేను అనౌన్స్ చేశాను కదా, సో అనౌన్స్ చేయనివి అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్టే అర్థం. ఇక ఇంతకీ

ఆన్సర్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్ళే అని చెప్పారు. అంటే అర్థం 2 ఏళ్ళు, 77 ఇస్ ద ఆన్సర్. ఓకే, 2 ఏళ్ళే అన్నప్పుడు 2 ఇయర్స్ అనుకుంటారు కొంతమంది. సో సరిగ్గా వింటే అర్థమవుతుంది. చిన్నమ్మాయి మిరియాల కూడా ఇప్పుడే ట్యూన్ చేశాను అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఆన్సర్ 77 అనమాట. ఇక నెక్స్ట్, ఇక ఈ లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయాయి, కానీ ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ ఇది మిమ్మల్ని అడుగుతాను.

3:43 అయిపోయింది టైం ఎగ్జాక్ట్లీ. ఇక నానిగారి సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేసుంటే, అయితే మెయిన్గా భలే భలే మగాడుబోయ్ సినిమా, నానిగారు నటించిన భలే భలే మగాడుబోయ్ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేసేవారు, ఏ ఉద్యోగం ఆయన చేసే వృత్తి ఏంటి, ఏ ప్రొఫెషన్? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438314 నెంబర్కి. హీరో నాని ప్రొఫెషన్ ఏంటి భలే భలే మగాడుబోయ్ సినిమాలో? సో ఆన్సర్ పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, సందర్శనరిలో నానీస్ ప్రొఫెషన్ ఇన్ ద మూవీ భలే భలే మగాడు పోయి, ఏంటి ఆ ప్రొఫెషన్, ఏంటి? మరి ఆన్సర్స్ పంపించారు చాలా మంది, నాకు దగ్గర దగ్గర 75 మెసేజెస్ వచ్చి వచ్చేసాయండి. సో అయిపోయింది, ఇక లాస్ట్ మెసేజ్ కదా, చాలా మంది ఎక్కువగా పెట్టేశారు. సరే చదువుతున్నా, మీ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటాను. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కొంతమంది మళ్ళీ 77 ఇయర్స్ అని చెప్పి పెడుతున్నారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ రామాపురం అనమాట, 77 అని పెట్టారు. ఓకే, ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇందాక చదివాను కదా, మండూరు మధుకుమార్ గారు, తర్వాత శశిరెడ్డి గారు ఫ్రమ్ ఒంగోలు, కొల్లిపారి నుంచి మల్లిక గారు, రాజోలి నుంచి బోరెల్లి జయన్న గారు, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, తిరుపతి నుంచి గౌరీ, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెనులవల్లి తులసి రాఘవేంద్ర, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి, నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, గోనెగండ్ల గ్రామం నుంచి కర్నూలు జిల్లా లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ, సాఫ్ట్వేర్ అంటున్నారు, కాదు సాఫ్ట్వేర్ అయితే కాదు. ఇక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజోలి మండలం నుంచి వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, ధూపాంజరైరామ్, రాధ, కొదుమూర్ కర్నూలు డిస్టిక్, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, మురహరి ఎం మురహరి యశోద గారు, జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్ వీక్లీ బజార్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, నెక్స్ట్ దారిపరేని సాయికృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రమ్ కర్నూలు, భాస్కర్ టైరల్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రాజోలు నుంచి భరత్ రాహిత్య, కొత్తకూడి నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, ఎంఎస్ దుర్గారావు గారు ఫార్మర్ లాంటి పని.

కానీ ఫార్మర్ కాదు అంట. ఓకే, ఆన్సర్ నేను చెప్తాను. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి గారు, అక్తర్ గారు వలీ భాష. ఇక లతా కుమారి గారు మదర్ ఆఫ్ రాజమ్మ ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి అనమయ డిస్టిక్. కమదప్ వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు, ఓకే తిరుపతి నుంచి. ఇక నరసింహారావు గారు దేవరగట్ల పెనగడప కొత్తగూడెం నుంచి. సాఫ్ట్వేర్ అంటున్నారు. కృష్ణమూర్తి గారు శకుంతల శివాన్వి స్వీటీ కాదండి, సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు, సాఫ్ట్వేర్ అయితే కాదు. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, షార్ట్ టెంపర్ అంట, కాదండి. నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి దరిపోతుల బుచ్చయ్య గారు. దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు. ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర కృప. కానీ రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది, సాఫ్ట్వేర్ అయితే కాదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు నంద్యాల జిల్లా నుంచి. మంగళగిరి నుంచి నాని ఆ సినిమాలో ఎక్కువ శుభ్రత పాటించేవాడు అని అంటున్నారు. మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కనకం గారు, రాజారాం గారు. శుభ్రత కాదు. తర్వాత మెమరీ లాస్. సో నానికి దాంట్లో ఉన్నది మెమరీ లాస్. కానీ నేను అడుగుతుంది ఆయన ప్రొఫెషన్, ఏ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సినిమాలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ పంపించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు కానీ కాదండి. నున్న నుంచి శోభారాణి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజన్న సిరిసిల్ల మండలం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ అండ్ శ్యామల, అశోక్ బాబు. కర్ణాటక నుంచి నరసింహ, హేమారెడ్డి. ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉంటాడు అనుకుంటా అంటున్నారు కానీ కాదు. పాలెం, దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ చింతల శంకర్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష, ఓకే కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు బంగారాజు గారు ఆదోర నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, నైస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇక రాజోలి నుంచి బోరెలి సంధ్య గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రేణిగుంట నుంచి తులసి గారు కరెక్ట్ ఆన్సర్. వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల కరెక్ట్ ఆన్సర్. ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు గోల్నపల్లి వలిగొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. ఖాళీగా ఉంటాడు అంట దీకుండ ప్రసాద్ గారు, నాగరిబాయ్ విజయవాడ నుంచి కాదు. నెక్స్ట్ తిరు ఫ్రమ్ విజయవాడ, మీకు కూడా ఆన్సర్ తెలీదా, సరే చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు ఫ్రమ్ అండ్ గంగాభవని గారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న గారు. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు డిస్టిక్. ఇక నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ విజయవాడ నుంచి మౌనిక గారు, భార్గవి గారు. ఇంకొకటి కూడా వచ్చింది, రత్నం గారు ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి 356 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇంతకీ నాని ప్రొఫెషన్ ఏంటంటే సైంటిస్ట్ అనమాట, మొక్కల మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటి, మతిమరుపు క్యారెక్టర్ కాస్త, అది విషయం. సో భలే భలే మగడ్బాయ్ నుంచి లాస్ట్గా మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సందడే సందడి. హోప్ యూ ఎంజాయిడ్ ద షో అండ్ నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నకర్. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సెర్ గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు అభ్యంతరాలను సెప్టెంబర్ 28 తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026 రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో 99.66% డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4,14,86,830 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న

సమావేశం నిర్వహించారు. రెండవ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,31,00,000 రూపాయలతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్డీ టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లు నిర్మిస్తామని, కుమారధార పసుపుధార వద్ద 2,77,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ది కోసం జీఎన్సీ వద్ద 800 కిలోవాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద సముద్రవేట నిషేధ కాలంలో భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి 4 గంటల 4 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా నేను మీ ఆర్జే తేజు మరి ఈ రోజు వివిధాలో ఏంటి థీమ్ అంటే లిరిసిస్ట్ స్పెషల్ అనమాట సో ఈ రోజు లిరిసిస్ట్ వనమాలి గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను మరి వనమాలి గారు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు ఇక ఫస్ట్ అయితే మీ అందరి కోసం ఫిదా మూవీ నుంచి వచ్చేస్తోంది పాట హే పిల్లగాడ సాంగ్ తర్వాత చందమామ హ్యాపీ డేస్ రోబో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం ఇలా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే రాశారనమాట మంచి మంచి సినిమాలలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి వనమాలి గారి రచనలో వచ్చినవి మరి అవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

తన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంటల నుంచి ముంతా పెద్దన్న, హంపాపురం నుంచి చిరంజీవి, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, డోకపర్తి శివప్రసాద్, బండార శంకరయ్య, వీరందరూ 3 లెటర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. శేషాద్రి నెల్లూరు నుంచి.

కరెక్ట్ ఆన్సర్ మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రఘువీర్ సింగ్ సుగుణభాయి రాధ మున్నా ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లెళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా సునీతరాజ్ భానురాజ్ అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయిప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్తో భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నవీన్ ప్రశాంత్ దివిజ కాల్వ గ్రామం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇంకా చెబ్రలు రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు. ఆళ్లగడ్డ నుంచి పాలంపల్లె గారు కర్నూలు బ్రహ్మయ్య గారు ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిపి పంపించారు ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అంజాన్ దేశరెడ్డిపల్లి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదమిని వసుంధర తుమ్మ పద్మావతి ఇన్నమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి రావు ఒంగోలు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ. ఆడియోస్ ఏమీ వినపడవు ఓన్లీ మెసేజెస్ మాత్రమే టైప్ చేసి పంపించండి అని చెక్క చదివేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళం పురప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి అభినవ్ అండ్ వైభవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

BFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:35 PM క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ. ఇక వివిధాలో లిరిసిస్ట్ వనమాలి గారి రచనలో వచ్చిన సాంగ్స్ మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. ఒక లైలా కోసం మూవీ నుంచి నెక్స్ట్ మీకోసం రీమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఒంగోలు గీత మూవీ నుంచి రా చిలక సాంగ్ ఒకటి, అలాగే ఆరెంజ్ నుంచి ఒక సాంగ్, అలాగే రంగం సినిమా నుంచి కూడా ఒక సాంగ్. సో మరికి ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

0: We are go for liftoff.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: టైమ్ ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today, I am going to talk about human rights and its awareness among us. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ

హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరి, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన, స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. కార్యక్రమాల్లో ముందుగా విందాం లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం లేపాక్షి కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మోక్షిత్, అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, నయన, హరిణి, రాజేష్, లలిత, మహేష్, రజని, మణిదీప్, మణిచంద్ర వీరంతా రాస్తున్నారు. సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా రాస్తున్నారు. యమగోళ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరందరి కోసం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 నంబర్కు కానీ 2968890 నంబరుకు కానీ ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు అనంతపురం గుత్తిరోడ్డు నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, హనుమంతప్ప, రోజావతి, స్నేహకుమారి, ఇంకా మూరిణ్ణి రాజమ్మ, మూరిణ్ణి కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్ వీరందరూ కోరుకుంటున్నారు సుల్తాన్ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం మనో చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: భాగ్య చిక్రం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి. భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం విందాం భాగ్యచక్రం చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: రంగూన్ రౌడీ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి. రవీంద్రవర్మ, లలితమ్మ, సుహాసిని, మహతి, లక్ష్మీప్రసన్న, సంయుక్త, హిమబిందు, మౌక్తిక, సౌందర్య, అరుణకుమారి, అపర్ణ, అనిత, యమున, నేత్రావతి, జయ, శ్రీదేవి, హసిత, శ్వేత, శిరీష, సుబ్బలక్ష్మమ్మ, సుభద్రమ్మ, వెంకటలక్ష్మమ్మ, రామనాథరెడ్డి, సేతురామేశ్వరరెడ్డి, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, అనిల్, సుబ్బయ్య శర్మ, కేదారి శర్మ, శ్రీనివాసాచారి, వీరందరి కోసం విందాం ఈ పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం రాస్తున్నవారు సికింద్రాబాద్ నుండి కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వీరంతా రాస్తున్నారు. బ్రతుకు తెరువు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం. బ్రతుకు తెరువు చిత్రం నుండి ఈ పాట

0: మీరింతవరకు లే పాక్షి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: తాడిపత్రి నుండి రఘునాథ శర్మ మాట్లాడతాను మేడం.
0: తాడిపత్రి నుండి రఘునాథ శర్మ గారు.
1: మీ పేరు మేడం?
0: నా పేరు సంధ్య. రెండు రోజుల క్రితం మాట్లాడారు నాతో.
1: నాలుగో తరగతి విద్యార్థులకు సార్ పాఠం చెప్తూ ఒక విద్యార్థి పైకి లేపి ఒరే శివుని ధనుసు ఎవరు వెలుక్కొచ్చారు అంటాడు. అంటే వాడేమనుకుంటాడు, వాడు శివుని ధనుసు నేను వెలుక్కొచ్చానికి సాధన చెప్తున్నాడు తను అంటాడేమో అని. సార్ సార్ సార్ శివుని దర్శనం నేను వెలుగొత్తాను సార్, మా అమ్మ తోడు సార్, మా చిన్నాయన తోడు సార్, మా పెద్దమ్మ తోడు, అసలు శివుని దర్శనం నేను వెలుగొత్తాను సార్, నా పక్కన ఏమో వెలుక్కొచ్చాను సార్ అంటే వాళ్ళుండి సార్ సార్ మీరు అబద్ధం చెప్తారు సార్, శివుని దర్శనం వీడే వెలుగు నా పేరు చెప్తాను సార్, తమ చెప్తాను సార్, ఎక్కడ తిరిగి వీళ్ళు మీతో పని చేయడం ప్లాన్ చేస్తాను సార్, శివుని దర్శనం నేను కూడా వెలుగొత్తాను సార్, మా ఇష్టదేవుడు కదేకర భీమలింగేశ్వర స్వామి విజయనగర రామచంద్ర స్వామి తాజ్పెట్టి నేను వెలుగొత్తాను సార్ అంటే అప్పుడు టీచర్ కిరికిరికి అవి వరే మీ దుంపలు
0: ఓకే అండి. పాట ఏమైనా ఉందా అడగడానికి?
1: నేను భక్త ప్రహ్లాద చిత్రంలో రారా ప్రియా సుందర అనే మాట పాట.
0: భక్త ప్రహ్లాద
1: రారా ప్రియా సుందర అనే పాట ప్రసారం చేయండి
0: మేడం. ప్రయత్నిస్తాను. ఆ చిత్రం అయితే ఉంది, ఆ పాట కూడా ఉంది. ఉందండి.
1: ఓకే నమస్తే మేడం.
0: విందాం. ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ హాస్యం మా గీతం.
1: అంతా బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీ పేరు?
1: అనంతపురం నుంచి మేడం, ఆదిత్య జబ్బార్ మేడం.
0: అనంతపురం నుండి జబ్బార్ గారు.
1: అవును మేడం.
0: చెప్పండి, జోక్ చెప్తారా? కాచుకొని ఉన్నాం ఇక్కడ.
1: జోక్ చెప్తా మేడం,
0: చెప్పండి.
1: బాగా భర్తలే మేడం, భర్త వండుకొని బాధ ఏమైనా బయటికి పోయిస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పి బయటకు వస్తాడు మేడం. అప్పుడు భార్య వండుకొని, ఎక్కడ పోతున్నారండి మీరు అని, నేను ఎక్కడ పోతేనో వస్తాను మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతాడు మేడం. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మరుసటి రోజు బయటకు పోతా అంటాడు. బయటకు పోయేటప్పుడు ఎక్కడ పోతున్నారండి అంటే, ఎక్కడ పోతున్నామని అడగకూడదు, ఎన్నిసార్లు చెప్పినాను వినవా, నేను నరకానికి పోతానని. ఇప్పుడు ఏమి అంటారు, సరే అండి ఎట్లా నరకానికి పోతున్నారు కదా, అక్కడ అమ్మ నాయన ఉండాలి, మా అమ్మ మా నాయన వాళ్ళని అట్లే మాట్లాడి అడిగినాను నేను, చెప్పండి అంటుంది మేడం. చిన్నది చెప్తాను,
0: ఇంకోటి కొంచెం ఫాస్ట్ గా చెప్పండి.
1: చిన్నది అయిపోతుంది. టీచర్ స్టూడెంట్ మేడం, రే రామస్వామి అన్నమయ్య అంటే ఎవరో చెప్పరా, నీకు తెలుసునేమో అంటే స్టూడెంట్ వండుకొని, సరే మేడం నాకు తెలుసు టీచర్, అన్నమయ్య అనగా నాగార్జున, ఆ సినిమా నేను 3 సార్లు చూసినాను టీచర్ అంటాడు మేడం.
0: సినిమా నాలెడ్జ్.
1: సినిమా నాలెడ్జ్ మేడం అదే.
0: సరే అయితే మరి
1: ఓకే, థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: ధన్యవాదాలండి
1: మేడం. చిన్న మాట
0: చెప్పండి ఫాస్ట్ గా.
1: ఇది కథ కాదు, జానకమ్మ గారు పాడిన పాట మేడం.
0: ఏ పాట?
1: ఇది కథ కాదు, సినిమా పేరు మేడం.
0: అదే అదే, అందులో నుండి ఏ పాట?
1: గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు. పాట ఒకవేళ లేటుగానే వినిపించండి మేడం.
0: ఏంటి పాట పేరు? గాలి కదుపు లేదు.
1: గాలి కదుపు లేదు, కరెలకి అంతు లేదు. ఇది కథ కాదు, సినిమా మేడం, జానకమ్మ పాడింది.
0: అలాగే, ధన్యవాదాలు, విందామండి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే.

0: మా గ్రామం ఆదికూరు మండలం అనంతపురం జిల్లా. బాగున్నారు మేడం గారు?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నాం మేడం గారు.
1: చెప్పండి.
0: పెళ్లి గురించి బావ బామర్దులు ఒక చిన్న జోక్ మేడం గారు. పెళ్లి తన గురించి ఏమమ్మా, నా కొడుక్కి పాపను చూడకూడదమ్మా ఆడన్న అని అంటాడు. ఇతను రా సూచేకేం చూస్తాను, ఒకరిని కాకపోతే ఇద్దరినైనా చూస్తాను. నీకు దండిగా బంగారు కావాలా, దండిగా వరదక్షిణాలు కావాలా, చాలా కథ ఏమడి ఎట్లా చేసేది అని అని ఆటకి నిలబెడతాడు. ఎట్లా చూడు మామ అంటే, ఏం లేదురా చెల్లె కొత్తపల్లెం ఒక పాప ఉంది, కానీ కమ్మలు జింకీలు నువ్వే పెట్టుకోవాలా, నువ్వే చేసుకోవాలా ఆ పాపని అని అంటాడు మేడం గారు. దానికి అతను ఏం రియాక్షన్ ఇస్తాడో చూడండి. ఇప్పుడు
1: చెప్పండి.
0: కాదురా నువ్వేం అట్లా చెప్తున్నది, తమ్ములు వీళ్ళు నువ్వే పెట్టుకోవాలంటే మగోళ్ళు ఎవరన్నా ఆడన్నా పెట్టుకోని చూసినావరా నువ్వు? ఆడోళ్ళకే బంగారు చెప్పకుంటే మగోళ్ళు మళ్ళా కమ్ములు వీళ్ళు నువ్వే పెట్టుకోవాలని అంత ఖచ్చితంగా నాకు చెప్తుండేది. నేనేం ఆడదాన్ని రా నేను పెట్టుకునేకి, పైగా నువ్వే చేసుకోవాలి అపాసన అంటుండేది. నాకు వీటికే ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉండాలి, లాస్ట్ పెళ్లి చేద్దామని ఒక పాపను చూడు మామ అంటే ఆ పాపం కట్టుకుని నేనేం చేయరా, ఉండే వాళ్ళు చేయవుదా వాళ్ళు.
1: కమ్యూనికేషన్ గ్యాప్
0: ఆదాలు ఆ రూట్ లో ఆగిపోతుంటే ఈ రూట్ లో పోతాడు.
1: అవునవును, ఎవరి ధోరణిలో వాళ్ళు. పాట వద్దు అంటే జోక్ చెప్పేసేయండి ఇంకొకటి. పాట వినిపించడానికి ఇంకొక శ్రోతకి ఇద్దాం అవకాశం. చెప్పండి.
0: చెనక్కాయలు చెనిగి విత్తనాలు బఠానీలు కొసాలు అమ్ముకుంటూ అతను పోతా అన్నాడు బండిలో. ఒక అతను ఒక 20 రూపాయలు చెనిక్కాయలు తీసుకొని తినుకుంటా కుక్కున్నాడు అనమాట. అతను ఫ్రెండ్ ఒక అతను వచ్చి, ఏనా నమస్తే నా ఏం చేస్తాడవునా? ఏమి లేదు నానేనమ్మ, రాత్రులు ఉత్త నిద్ర రాకుండా నా కలవరింపులు చెనిక్కాయలు ఏం చెనిక్కాయల పైన మోసిపోతాంది, ఏమి కలవరింపులు వస్తా అంటే 20 రూపాయలు చెనిక్కాయలు తీసుకొని తింటాను రా అంటాడు. ఏమో నేనక ఆడోళ్ళు కదా బెంచినట్టు బెమ్ముతాండేవి నువ్వు, ఇవన్నీ మరి తింటాడావు, ఇవన్నీ తుప్పట్లు పడినాయి కదా, ఏంటి ఎవరు లేదా నేను ఒలుసుకొని తింటాను అంటాడు అతను. నీ కలవరింపులో వచ్చిండేటి ఏంటన్నా నీకు, శనిక్కాయ మరి శనిక్కాయలు తింటాను కానీ ఒలుసుకొని తింటాను సున్నా, శనిక్కాయలు తింటే ఆ భ్రమ తిరుగుతుంది, పొరపాటు చేసిన శనిక్కాయలతో నేను తిన్నట్టు మేడం గారు.
1: అయ్యయ్యో బాగుంది బాగుందండి. సరే అలాగే అండి, ధన్యవాదాలు ధన్యవాదాలు. హలో
2: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం.
2: రాప్తాన్ మండలం భూమి పడుతు నుండి ఇరుస్వామి రెడ్డి మేడం.
1: చెప్పండి ఇరుస్వామి రెడ్డి గారు.
2: మేడం ఒక ఆర్టీసీ బస్సు ఇప్పుడు గూగుడు పేర్ల పని చదువుతుంటే ఫుల్ గా పోతుంటుంది మేడం, జనాలు కదా ఫస్ట్ టైం. ఒక ఆయన అందరూ టికెట్లు పట్టుకుంటూ కండక్టర్ ఆడెక్కినావా అంటే వాకిలి కాడెక్కినాను అంటాడు. అది రేకలకుంటా స్టేజ్ దాడుతానే నువ్వు వాడు చెప్ప, ఆడంటే వాకిలి కాడెక్కినానయ్యా కండక్టర్ గారు అంటాడు. ఏమయ్యా బస్సు నేను నిలబెట్టి అని చెక్ చేస్తే లేదు నేను వాకిలి కాడే ఎక్కిండేది, ఆడెక్కినావు వాకిలి కాడెక్కినాను అంటాడు. లాస్ట్ ఒక ఆయన కాదా ఏ ఊరి కాడ ఎక్కినావు అని అడుగు, నువ్వు ఆడెక్కినావు అంటే వాకిలి కాడ ఎక్కినాడానికి ఏమంటాడు, మీరు చదువుకున్న కంటే వాళ్ళు మేలే అంటాడు మనం. అప్పుడు ఏ ఊరి కాడ ఎక్కినావు అంటే అనంతరంలో ఎక్కినాను అంటాడు.
1: అది అది సమాధానం, అది ప్రశ్న,
2: అది సమాధానం మేడం.
1: మరి పాట కోరుకుంటారా? జోక్ బాగుంది.
2: నర్తనశాలలో జానకమ్మ పాట మేడం, ఓ నరవర కురువర అనే పాట. అది లేకపోతే జనని శివకామి నేను పాట అన్నయ్యండి మేడం.
1: అలాగే రెండు ఉన్నాయి. ఏది వినిపించమంటారు? నరవరా
2: కురవరా?
1: అదేనా? అలాగే అండి,
2: ధన్యవాదాలు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ హాస్యం మా గీతం.
1: ధర్మవరం శాంతి నాంచి నా పేరు ఓబులేస్ మేడం.
0: ధర్మవరం శాంతినగర్ నుండి ఓబులేస్ గారు.
1: అవును మేడం.
0: చెప్పండి.
1: ఉద్యోగం చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: భర్త కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. హాస్పిటల్ తీసుకెళ్తుంది భార్య. తీసుకెళ్తే అక్కడ చికిత్స చేస్తారు. 2-3 రోజుల తర్వాత మామూలు మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంకా నర్సులు వాళ్ళు చూసింటారు. మళ్ళీ పెద్ద డాక్టర్ వస్తాడు అనమాట. పెద్ద డాక్టర్ వచ్చి భార్యను అడుగుతాడు, ఏమ్మా బాగానే ఉందా, ఎలా ఉన్నాడు, కళ్ళు తెరుస్తున్నాడా, మాట్లాడుతున్నాడా అని అడుగుతాడు. అడిగితే పర్లేదు సార్, నర్సు వచ్చినప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంటాడు అన్నాడు. అండ్ డాక్టర్లు వచ్చినప్పుడు తెరవాడు అనమాట, నర్సులు వచ్చినప్పుడు మాత్రం కళ్ళు తెరిచి మూసుకుంటాడు. ఇంకా అది మేడం.
0: సరే, మరి పాట అడుగుతారా?
1: ఓకే మేడం, వేరే కాల్ తీసుకోండి మేడం.
0: అలాగే అండి. ధన్యవాదాలు.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.
2: హలో.
0: హలో, మీ హాస్యం మా గీతం అండి.
2: మేడం బాగున్నారా? మేడం
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
2: బాగున్నాం మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి?
2: మేడం నార్పల్ నుంచి మేడం, భాగ్యమ్మని మాట్లాడుతున్నా.
0: నార్పల్ నుండి భాగ్యమ్మ గారు.
2: అవును మేడం.
0: చెప్పండి. చెప్పండి.
2: తల్లి కూతురు సంభాషణ మేడం. తల్లి కూతురు సంభాషణ మేడం. కూతురుందా, అమ్మా నేను హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాను అంటుంది. సరేలే అని కూతురు హోటల్కి పోతుంది. పోయి అంకుల్ పూరి ప్లేట్ ఎంత అంటుంది. 50 రూపాయలు అమ్మా అంటాడు. అంటే చట్నీ ఎంత అంటే, చట్నీ ఏం లేదు, పూరి కొంటే చట్నీ ఫ్రీ అంటుంది అంటాడు. అంటే సరేలే సరేలే అంకుల్, మీరు పూరి ఒకటి వద్దు, చట్నీ ఒకటి పార్సల్ కట్టించండి అంటది. అంటాడు అతను
0: తెలివైన పిల్ల. సరే, పాట ఏదైనా పాట ఉందా లేదంటే జోకే చెప్తారా? ఇంకొకటి
2: కోరుకుంటానే మేడం.
0: చెప్పండి.

0: జనముల నుంచి మేడం.
1: ఆ
0: నేను చూడక నేనుండలేను అనే పాట మేడం, జానకి గారు పాడిన పాట, ఎస్పి బాలును జానకి గారు పాడిన పాట మేడం.
1: తప్పకుండా అండి.
0: ఈ పాట వచ్చేసి నా కృష్ణవేణి మా చెల్లెళ్ళ కోసం మేడం, మా
1: మీ చెల్లెల
0: అమ్మలకు,
1: కోసం,
0: మా చెల్లెళ్ళ కోసం, విజయలక్ష్మి గారి కోసం,
1: అలాగే
0: మీరు వింటున్న అందరి
1: అందరు
0: అందరి కోసం
1: శ్రోతలందరి
0: ఈ
1: కోసం,
0: పాట, అందరి
1: అలాగే
0: వాళ్ళందరి కోసం ఈ పాట
1: అలాగే విందామా మరి.
0: విన్నా మేడం. థ్యాంక్ యూ మేడం.
1: ధన్యవాదాలు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేడం, నా పేరు గురుమూర్తి మేడం, యాడికి నుంచి ఫోన్ చేస్తున్నాము.
0: యాడికి నుండి గురుమూర్తి గారు?
1: అవును మేడం.
0: జోక్ చెప్తారా?
1: ఓకే మేడం,
0: చెప్పండి.
1: ఒక అతను ఉంటాడు మేడం, అంటే అతను అడుక్కునేవాడు మేడం, అతని భార్య ఉంటుంది మేడం. ఆ రోజు అతని ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పి వాళ్ళ భార్య, ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, నాలుగు వీళ్ళు ఎక్కువ తీయరా అంటుంది మేడం.
0: మేలు కదా. పాట కోరుకుంటారా?
1: ఇంకో జోక్ చెప్పరా మేడం?
0: చెప్పండి.
1: ఒక అతను వాళ్ళ కొడుకు జైలు నుంచి విడుదల వస్తుంటాడు మేడం. వాళ్ళ భార్య చాలా వంటలు చేస్తుంటుంది మేడం. చేస్తుంటే మళ్ళా అతను ఓ హడావిడి చేయకు, మన కొడుకు వచ్చే జైలు నుండి వాడికి ఏ ఫుడ్ పడుతుందో ఆ ఫుడ్ చేయరు కదా అంటాడు మేడం.
0: మళ్ళీ డయేరియా వస్తే కష్టం, జైలు నుంచి వస్తున్నాడు కదా.
1: ఇంకోటి చెప్తాను మేడం,
0: ఫాస్ట్గా అయితే.

0: ఒకతను వాళ్ళ ఇంటికి గెస్ట్ వస్తుంటే వంట చేస్తుంటే ఆవిడ నువ్వు వంటలు చేయకు గెస్ట్ రానంటున్నారు, నేనే నన్నే చేయమంటున్నాను గెస్ట్లు అంటాను.
1: మీ కాన్సెప్ట్ అంతా వంటలు గెస్ట్లు బాగుంది. అలాగే మరి అయితే పాట కోరుకుంటున్నారా
0: మేడం?
1: చెప్పేసేయండి తొందరగా.
0: భైరవ ద్వీపంలో నరుడా నరుడా సాంగ్.
1: భైరవ ద్వీపం నుండి నరుడా నరుడా. బహుశా మీరే చివరి కాలర్ కావచ్చు, ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది, చూద్దాం.
0: ఓకే మేడం.
1: అలాగే అండి.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. మీ హాస్యం మా గీతం.
1: మీ పేరు సంధ్యనా మేడం?
0: నా పేరు సంధ్య అమ్మ. మీ పేరు? గట్టిగా చెప్పాలి. జోక్ చెప్తున్నారా?
1: మేడం, నా పేరు సుందరి. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: జోకు మీరే చెప్పాలి, దానికి పాటకును మీరే వేయాలి మేడం.
0: పాట నేనే వేసి నేనే జోక్ చెప్పాలా?
1: అవును మేడం.
0: అదేంటి కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు?
1: లేదు మేడం,
0: అయితే అయితే జోక్ ఇందాక మీ తరపున కూడా ఇంతకుముందు కాలర్ చెప్పేశారు కదా, మరి ఇప్పుడు పాట విందాంలేండి. ఇందాక శ్రోత అడిగిన పాట వినిపించలేదు కాల్ తీసుకుందామని, మీరు జోక్ చెప్పలేదు కదా, ఇంతకుముందు కాలర్ అడిగిన పాట విందాం. భైరవ ద్వీపం చిత్రం నుండి. ధన్యవాదాలండి.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలో

0: ని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 గురి ఆచూకీ లభ్యం కాకపోగా 1 మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్ ఇంగ్లాష్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమకాలో ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే 1వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రాత్రి వరకు, రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో ఖరీఫ్ కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎల్లనూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్. రాత్రి 8:00 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:45 పెళ్ళంటే 100 ఏళ్ల పంట నాటిక వింటారు. రచన శ్రీమతి ఏ శ్రీదేవి. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. రాత్రి 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 హరికథ. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ప్రసార వివరాలు వింటున్నారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పరాంకుశదాసు విరచిత శ్రీరామ కీర్తనలు. 6:30 వినదగుమాట వినిపించేవారు డాక్టర్ ఎం ప్రఫుల్లా. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగలో సస్యరక్షణ. వివరాలందిస్తున్నవారు డాక్టర్ ఇ చంద్రాయుడు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్. ఇక 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, యువజనుల నైపుణ్యాల దినోత్సవం. సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం హలో లాయర్, కోర్టుల ద్వారా ప్రజలకు అందుతున్న న్యాయ సేవల గురించి గౌరవ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఎన్ రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయిప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. రేపు ఉదయం 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఇక 10:30 నుండి వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

రేపటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో హరికథ వింటారు చంద్రహాస. కళాకారులు శ్రీమతి వాణి భాగవతారిణి. 7:45 వికసిత్ భారత్ అనంతపురం కేంద్ర సమర్పణ. ఇక 8:00 రసధుని పాత సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. రేపు రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి సాధుశేఖర్ బృందం వారి జానపద గీతాలు. 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా విందాం ఆట చిత్రం నుంచి కార్తీక చిత్ర ఆలపించిన పాట. ఇది సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరు విన్న పాట ఆనాటి హృదయాల. చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968990 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ.

0: విశాడం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తరువాత పాట విందాం. అల్లరి అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయి సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968990 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554 ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం అమ్మాయి పెళ్ళి చిత్రం కోసం పి భానుమతి ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం భానుమతి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7 గంటలు కావస్తోంది. ఇప్పుడు లలిత గీతం విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయి.

0: ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలు పంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి 2 అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్ధిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 773 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335 వేల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411 వేల కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122 వేల కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు, బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में, प्रोडक्शन में यूज कर सकते हैं, या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు

0: మరోసారి పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో ఖరీఫ్ కంది పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలనూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ కంది సాగులో యాజమాన్య పద్ధతులు. ఎలనూరు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారి ప్రసంగం విందాం.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఎం సురేష్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి, ఎల్లనూరు మండలం. ఈరోజు ఖరీఫ్లో కంది సాగులో మెలకువల గురించి తెలుసుకుందాము. ఖరీఫ్లో కంది సాగు మనము దీర్ఘకాలికంగా కానీ స్వల్పకాలికంగా రకాలు కానీ ఎంచుకునే విధంగా రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రకాలు మనకి 180 రోజుల వరకు ఉంటాయి. స్వల్పకాలిక రకాలైతే 150 నుంచి 160 రోజుల మధ్యలో పంటకాలం ఉంటుంది. ఈ యొక్క దీర్ఘకాలిక రకాలైతే నల్లరేగడి నేలల్లో బాగుంటుంది. దీర్ఘకాలిక రకాలు విత్తుకునేటప్పుడు రైతు సోదరులు సాలుకు సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్ల వరకు దూరం పాటించాలి. అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు చూసుకోవాలి. అదే స్వల్పకాలిక రకాలైతే 90 సెంటీమీటర్ల దూరం సాలుకు సాలుకు మధ్యలో పాటించాలి. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. యాజమాన్యానికి వస్తే 40 నుంచి 45 రోజుల వయసులో మొక్క కొనలు తుంచినట్లయితే ఖరీఫ్ పంట శాఖీయ భాగాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా ఎక్కువ దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతము మనం రకాలకు ఎంపిక చూసుకుంటే LRG 41, LRG 105, LRG 133-33 అనే ఈ రకాలు మనకు మంచి దిగుబడినిచ్చే రకాలుగా ఉన్నాయి. LRG 41 కంటే LRG 105, LRG 133-33 రకాలు అధిక దిగుబడినిచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు మంచి రకాన్ని ఎంచుకొని అధిక దిగుబడి పొందవచ్చు. ఈ యొక్క రకాలు తెగులను తట్టుకునే విధంగా, అదేవిధంగా స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తాయి. కావున రైతు సోదరులు ఈ రకాల ఎంపిక, అదేవిధంగా సాళ్ళ మధ్యలో దూరము, విత్తన మోతాదు సరైన మోతాదు పాటిస్తే ఎక్కువ దిగుబడి రావచ్చు. ఖరీఫ్ కంది పంటలో ముఖ్యంగా వచ్చే తెగుళ్లను చూస్తే ఎండు తెగులు ఒకటి ఉంటుంది. దీనికి మనము విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడితో కేజీకి 5 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో లేదా థైరామ్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే ఈ యొక్క ఎండు తెగులును నివారించుకోవచ్చు. అదేవిధంగా పురుగులు చూసినట్లయితే పాడ్బోరర్, కాయతొలుచు పురుగు అంటాము, శనగపచ్చ పురుగు, అదేవిధంగా మరుకా పురుగు, ఈ రెండు కందిలో ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉంటాయి. వీటిని నివారణకు 1500 ppm, 1500 ppm వేప నూనె స్ప్రే చేసుకోవడం లీటర్కు 5 ml చొప్పున, అదేవిధంగా ఇమామాక్ట్ బెంజయేట్

మందును 0.5 గ్రామ్స్ లీటర్కు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చును. లేదా క్లోరాంత్రానిలిప్రోల్ అనే మందు 0.3 ఎంఎల్ లీటర్కు నీటికి చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలను. మబ్బులు వచ్చి పూత రాలిపోవడము ఇలా ఉన్నప్పుడు గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుకొని పూత నిలబెట్టుకోవడము కూడా రైతు సోదరులు చేసుకునే వీలుంది. ఖరీఫ్ కంది సాగులో ఇంకా ఎర్ర నేలల్లో కంది వేరుశనగ 1:5 లేదా 1:7 నిష్పత్తిలో వేసుకోవచ్చును. నల్లరేడి నేగలు అయితే కంది లేదా పెసర సోయా చిక్కుడు 1:4 లేదా 1:7 నిష్పత్తిలో అంతర పంటగా కూడా విత్తుకోవచ్చును. ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత ఈ యొక్క రైజోబియం కల్చర్ను కూడా మనము విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే వేర్లలో నత్రజని స్థిరీకరణ బాగా జరుగుతుంది. ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా రసాయన ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించాలి. అంటే సుమారుగా 20 కిలోల యూరియా, 50 కిలోల డిఏపి లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తే సమయంలో వేయాలి. గంధకం లోపం ఉన్న నేలల్లో అయితే ఎకరానికి 10 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే దిగుబడి పెరుగుతుంది. కలుపు సమస్య చూస్తే మొదటి 60 రోజుల వరకు కందిలో కలుపు లేకుండా చూసుకోవడము చాలా ముఖ్యము. విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పెండిమితాలిన్ 30% కలుపు మందును ఎకరానికి 1.3 నుండి 1.5 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు గడ్డిజాతి కలుపు నివారణకు క్విజలోపాపిథైల్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. అలాగే 25 నుంచి 45 రోజుల్లో గుంటుకా లేదా గొర్రుతో అంతరకృషి చేయడం వల్ల కలుపు పోవడమే కాకుండా భూమిలో తేమ నిలుస్తుంది. కంది పంటలో ఈ కొనలు సుమారు 2 నుంచి 3 అంగుళాలు తుంచి వేస్తే మొక్క నిలువుగా పెరగడం ఆగి పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కొమ్మలు ఎక్కువైతే పూత కాత పెరిగి దిగుబడి 15 నుంచి 20% పెరగడానికి అవకాశం ఉన్నది. కందిలో కొత్తగా విడుదలైన రకాల గురించి చూస్తే ఫిజేరియం ఎండు తెగులు మరియు స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులను తట్టుకునే ఈ యొక్క రకాలను ఇక్రిసాట్ మరియు ఏఆర్ఎస్ తాడూరు సంయుక్తంగా కలిసి తయారు చేసిన కొత్త రకం TDRG 59. ఇది 170 రోజుల పంటకాలము. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన TRG 59 అనే రకం కూడా మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని రకాలు WRGE 96, అదేవిధంగా WRGE 97 అనే ఈ రకాలు కూడా తెలంగాణ ప్రాంతంలో మంచి రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదల చేసిన LRG 105 కృష్ణ అనే రకం కూడా వడలిపోయే తెగులను మరియు SMD తెగులను తట్టుకునే ఈ రకం కూడా రైతులకు అందుబాటులో ఉన్నది. LRG 133-33 ఇది సౌభాగ్య అనే రకం. ఇది 165 రోజుల నుంచి 170 రోజుల పంటకాలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు ఎంచుకున్నప్పుడు శాఖీయ భాగాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా దూరంగా నాటుకోవాలి. సాలుకు సాలుకు మధ్యలో 120 సెంటీమీటర్ల ఎడం పాటించి అయితే ఎక్కువ శాఖీయ ఉత్పత్తి వచ్చి ఎక్కువ కొమ్మలు వచ్చి పూత కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. దానివల్ల దిగుబడి పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా ఈ తెగుళ్ళ ఉధృతిని తట్టుకొని అధిక లాభాలను ఇచ్చే రకంగా ఈ యొక్క LRG 105, LRG 52, LRG 133-33 ఈ యొక్క రకాలన్నీ కూడా వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలుగా గుర్తింపు పొంది ఉన్నాయి. కంది పంటలో మనము ముఖ్యంగా
విత్తన శుద్ధి గురించి

తెలుసుకుంటే, మొదటగా కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీని తర్వాత ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను బెల్లం నీటితో కలిపి విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. దీనివల్ల వేర్లలో నత్రజని స్థిరీకరణ బాగా జరుగుతుంది. కందిని ఒంటరి పంటగా కాకుండా ఇతర పంటలతో కలిపి అంతర పంటగా వేస్తే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. నల్లరేగడి నేలల్లో అయితే కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు ఈ విధంగా మిశ్రమ పంటగా 1:4 లేదా 1:7 నిష్పత్తిలో విత్తుకోవచ్చు. అదే ఎర్ర నేలల్లో అయితే కందితో వేరుశనగ, జొన్న, సజ్జ ఇటువంటి పంటలను అంతర పంటలుగా వేస్తూ 1:5 లేదా 1:7 నిష్పత్తిలో వేసుకోవచ్చును. కంది పంట అనేది పప్పుజాతి రకానికి చెందింది కాబట్టి దీనిలో నత్రజని స్థిరీకరణ చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నత్రజనిని తక్కువగా మరియు భాస్వరాన్ని ఎక్కువగా వాడుకోవడం రైతులందరూ పాటించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకి 2 లేదా 3 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్ని తర్వాత మంచి వర్షం పడినప్పుడు విత్తనాలు విత్తుకోవాలి. రసాయన ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 8 కిలోల నత్రజని అంటే సుమారుగా 20 కిలోల యూరియా రూపంలో మనము అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా భాస్వరం 20 కిలోల భాస్వరం అవసరమవుతుంది. ఇది భాస్వరాన్ని డిఏపి రూపంలో 50 కిలోలు అందజేస్తే నేలకి సరిపోతుంది. అదేవిధంగా గంధకం లోపం ఉన్న నేలల్లో అయితే 10 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే దిగుబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కందిలో ప్రధానంగా కలుపు సమస్య కూడా ఉంటుంది కాబట్టి నాటిన మొదటి నుంచి 60 రోజుల వరకు కందిలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పెండిమితాలిన్ 30% కలుపు మందును ఎకరానికి 1.3 లీటర్ల నుండి 1.5 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా గడ్డిజాతి కలుపు నివారణకు క్విజిలోపాప్ ఇథైల్ అనే మందును ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయవచ్చును. అలాగే 25 నుంచి 45 రోజులలో గుంటుక లేదా గొర్రుతో అంతరకృషి చేయడం వల్ల కూడా కలుపు నివారణ చేసుకొని భూమిలో తేమ కూడా నిలబడేటట్టు చేసుకోవచ్చును. కంది పంటలో మనము సాధారణంగా కొనలు తుంచడం నిప్పింగ్ అంటాము. ఈ పద్ధతి వల్ల రైతులు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందడానికి అద్భుతమైన పద్ధతి. కంది విత్తిన 60 రోజులకు మొక్క దాదాపుగా మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు మొక్కల ప్రధాన కాండం యొక్క పైకొనలను సుమారుగా 2 నుంచి 3 అంగుళాలు తుంచివేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క నిలువుగా పెరగడం ఆగి పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కొమ్మలు ఎక్కువైతే పూత కాత పెరిగి దిగుబడి 15 నుంచి 20% పెరుగుతుంది. కందిలో ప్రధానంగా ఆశించే పురుగులు తెగుళ్ళు విషయానికి వస్తే కందిలో ప్రధానంగా శనగపచ్చ పురుగు హెలికోవార్ప, మరుకా మచ్చల పురుగు మరియు కాయతొలుచు ఈగ నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. పూత దశలో ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగుల యొక్క ఉధృతిని మనము గమనించి పురుగుల తీవ్రతను బట్టి మొదటి దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఆ తర్వాత పురుగు యొక్క ఉధృతిని బట్టి ఇమామాక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పూత మరియు పిందె దశల్లో పిచికారీ చేయాలి.

0: తెగుళ్ళ విషయానికి వస్తే వాడు తెగులు నివారణకు పంట మార్పిడి చేయాలి, మరియు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. ఈ ఫిజేరియం ఎండు తెగులు వాడు తెగులను తట్టుకునే రకాలకు వచ్చినట్లయితే TDRG 59 అనే రకము, మరియు LRG 105 కృష్ణ అనే రకము, LRG 133-33 సౌభాగ్య అనే రకము మనకు ఈ తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇదేవిధంగా PRG 156, LRG 52, LRG 105 అనే రకాలు కూడా మనము విత్తుకోవచ్చు. ఇవి కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు. ప్రధానంగా ఖరీఫ్లో కంది సాగుకు నేలల యొక్క రకాలు మరియు విత్తే సమయం చూసుకుంటే కంది సాగుకు మనకు నీరు ఉండకుండా త్వరగా ఇంకిపోయే నల్లరేగడి నేలలు, ఎర్రచెలకా నేలలు మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీరు నిలిచే నిమ్న ప్రాంతాలు కంది పంటకు పనికిరావు. ఇక విత్తే సమయానికి వస్తే జూన్ మొదటి వారం నుండి జూలై చివరి వరకు కంది విత్తుకోవచ్చు. జూలైలోపు విత్తుకుంటే దిగుబడి చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక రకాలు, అదేవిధంగా మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అనే మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు అంటే 170 నుంచి 180 రోజుల వరకు పంట కాలం ఉంటుంది. మధ్యస్థకాల రకాలు 150 నుంచి 160 రోజులు పంట కాల వ్యవధి ఉంటుంది. స్వల్పకాలిక రకాలు 120 నుంచి 130 రోజులు ఉంటాయి. స్వల్పకాలిక రకాలు ఎర్రనేలలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతమున్న వాతావరణ మార్పులు, అదేవిధంగా తెగుళ్ళ ఉధృతి తట్టుకునే రకాలను రైతు సోదరులందరూ విత్తుకొని అధిక లాభాలు పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: విన్నారుగా, ఖరీఫ్లో సాగు చేసుకునే కంది ఏమేమి రకాలు ఉంటాయి, ఆ రకాలు ఎక్కడ లభ్యమవుతాయి, ఆ రకాలని ఏ విధంగా సాగు చేసుకోవాలి అన్న విషయాలు ఎలనూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారు వివరంగా తెలియజేశారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం ఓ జానపద గీతం.

0: प्रधानमंत्री फसल बीमा।
1: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
2: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
2: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
3: कार्यक्रम तरवात రైతులకు సూచనలు.
4: రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు రైతులకి నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో రసాయనిక ఎరువుల నాణ్యత పరీక్ష చేసుకోవడం ఎలా అనే దాని గురించి. మనము పంట ఉత్పత్తికి పెంచడం కోసం సాధారణంగా రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాము. ఈ రసాయనిక ఎరువుల మూలంగా పంట నాణ్యత మరియు పంట యొక్క ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. కావున మనము వాడే రసాయనిక ఎరువులు నాణ్యత విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండటం అవసరము. ఎందుకనగా పంట సాగులో 50-60% వ్యయము ఒక రసాయనిక ఎరువుల మీదే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అలాగే మనం వాడి ఎరువు కనుక నాణ్యత లేకపోతే పంట దిగుబడి తగ్గడమే కాకుండా నేల సారాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారము ఏదైనా పదార్థము రసాయనిక ఎరువులో కలిపి దాని యొక్క నిర్దిష్టమైన పోషకాలు మొక్కకి అందించడం తగిన పదార్థాన్ని ఏదైనా సరే మనము కల్తీ ఎరువుగా గుర్తించడం జరుగుతుంది. ఈ కల్తీ సాధారణంగా చౌకగా దొరికే వనరులు వాడి ఎరువులను కల్తీ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా సాధారణమైన ఉప్పు, జిప్సము, సున్నము, సోడా యాషు, డోలమైటు, మట్టి, రంగు ఇసుక మరియు బంకమన్ను ఇవన్నీ కలపడం మూలంగా నిర్దేశించిన ప్రమాణంలో పోషకాలు లేక మన పంటలు దిగుబడి తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మోసం నుంచి మనము బయటపడటానికి క్షేత్రస్థాయిలో ఎరువుల నాణ్యత పరీక్ష చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశము. మీరు సాధారణంగా మార్కెట్లోనే చూస్తుంటారు, ఏదైనా తక్కువ ధరకు దొరికే ఎరువుని ఖరీదైన ఎరువులో కలిపేసి మన దగ్గర ఎక్కువగా ధరని వసూలు చేయడం జరుగుతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఖరీదైన ఎరువుని తక్కువ ఖరీదున్న మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కలిపేసి అమ్మడం కూడా జరుగుతుంది. అలాగే గుళిక రూపంలో ఉండే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని డిఏపి ఎరువుగా, అంటే డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువుగా అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు పంట సాగులో నకిలీ ఎరువులు వాడటం మూలంగా చాలా ఇబ్బందులు, నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. కావున మనము ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా కల్తీ ఎరువును గుర్తించి నివారించవచ్చు. అందులో ముఖ్యంగా సాధారణంగా మన రైతు స్థాయిలో, క్షేత్రస్థాయిలో కానీ మన పరీక్ష చేసుకోవడానికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటగా భౌతిక పరమైన పరీక్షలు చేయడం. ఇది మనము క్షేత్రస్థాయిలో కానీ మన పొలంలో కానీ చాలా తొందరగా సులువుగా చేసుకోవడం జరుగుతుంది. కావున క్షేత్రస్థాయిలో పరీక్షలు అనగా ముఖ్యంగా భౌతికంగా పరీక్షలు, నాణ్యమైన ఎరువు ఎప్పుడు పొడిగా ఉంటుంది. ఎందుకనగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం తయారు చేసిన ఎరువులో 1% కన్నా తక్కువ తేమని ఉండాలని నిర్దేశించబడింది. కావున వచ్చిన ఎరువు ఖచ్చితంగా పొడిగా ఉండాలి. ఒకవేళ పొడిగా లేకుండా అది జిగురుగా కానీ, బంకగా కానీ, గడ్లగట్టు కానీ ఉంటే అందులో ఏదో విధమైన కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇక రెండో అంశం, నాణ్యమైన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఒకే రంగు, ఒకే రూపం, ఒకే పరిమాణంలో ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎరువు రంగురంగులుగా ఉన్నా, సరైన పరిమాణం లేకపోయినా, సరైన ఆకారం లేకపోయినా కూడా మనం దాన్ని కల్తీగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా మూడో విషయం, వాడి ఎరువులు సాధారణంగా నీటిలో కరుగుతాయి. ఎందుకంటే మొక్క నీటిలో కరిగిన పోషకాలని మాత్రం గ్రహించగలదు. కావున మనకి వచ్చిన ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు ఖచ్చితంగా నీటిలో బాగా కరుగుతుంది. కావున దీన్ని బట్టి మనం కల్తీ ఎరువుని గుర్తించవచ్చు.

0: అలాగే కొన్ని రకాల ఎరువులు ఉన్నాయి, ముఖ్యంగా అమోనియం నైట్రేట్. ఇది పూర్తిగా నీటిలో కరిగిపోతుంది, అలాగే ఇది రంగు తెల్ల రంగులో ఉంటుంది, అలాగే దీని యొక్క ఆకారము స్ఫటిక రూపంలో ఉంటుంది. కావున ఇది నీటిలో కరక్కపోయితే అది కల్తీగా మనం గుర్తించవచ్చు. అలాగే కాల్షియం అమోనియం నైట్రేట్ అనే ఎరువు, ఇది మాత్రం నీటిలో పూర్తిగా కరగదు, కొంతవరకు మాత్రం కరుగుతుంది. అదేవిధంగా ఇది గ్రే కలర్ కానీ లైట్ బ్రౌన్ కలర్లా కానీ ఉండి ఇది పూర్తిగా పొడి రూపంలో ఉంటుంది. అలాగే అమోనియం సల్ఫేట్ నైట్రేట్ అన్న ఎరువు, ఇది మనం కొద్దిపాటి నీరు కలిపినా మొత్తం నీటిలో కరిగిపోతుంది. కరగని పక్షంలో దీనిలో ఏదో కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించే అవకాశం ఉంది. అలాగే ఇది రంగు తెలుపు రంగులో ఉంటుంది, అలాగే పింక్ కలర్లో కూడా ఉంటుంది. ఇది కూడా స్ఫటిక రూపంలో ఉండే ఎరువు కింద మనం గుర్తించవచ్చు. అలాగే అమోనియం క్లోరైడ్, ఇది కూడా పూర్తిగా నీటిలో 100% కరిగిపోతుంది. అలాగే ఇది రంగు విషయంలో తెల్లగా ఉంటుంది, అలాగే స్ఫటిక రూపంలో ఈ యొక్క ఎరువు ఉంటుంది. స్ఫటిక రూపంలో కాకుండా వేరే రంగులో ఉన్నా సరే కల్తీ జరిగినట్టుగా మనం గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా రైతులు అత్యధికంగా వాడే యూరియా విషయం తీసుకుంటే, యూరియా ఇది ఖచ్చితంగా నీటిలో కరుగుతుంది. నీటిలో కరగడమే కాకుండా చల్లని పదార్థం కింద ఉంటుంది. దీనిలో కనుక మనం ఏమాత్రం కొంచెం సున్నం కలపడం మూలంగా దాంట్లో నుంచి అమోనియా వాయువు రావడం జరుగుతుంది. ఈ అమోనియా వాయువు చాలా ఘాటుగా ఉంటుంది, కాబట్టి యూరియాలో ఎటువంటి కల్తీ జరిగినా మనం తొందరగా గుర్తించవచ్చు. అలాగే మనకందరికీ తెలిసిన విషయం, యూరియా గుళిక రూపంలో ఉంటుంది. అలాగే యూరియా కనుక బయట వాతావరణంలో పెట్టినప్పుడు వాతావరణం ఉన్న తేమని గ్రహించి కొంచెం ముద్దగా మారుతూ ఉంటుంది, కాబట్టి ఈ విషయం గ్రహించి దాని యొక్క కల్తీని గుర్తించవచ్చు.
1: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. రాబో రోజుల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.1 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 14 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 80%, మధ్యాహ్నం పూట 30 నుంచి 45% నమోదయ్యే అవకాశం ఉంది. భూమిలో సరిపడ తేమ ఉన్నప్పుడు వర్షాధార పంటలైన వేరుశనగ, కంది, ఆముదం మరియు ప్రత్తి పంటలను ఈ నెలలో విత్తుకోవచ్చు. రైతులు తగినంత వర్షం కురిసిన తర్వాత మాత్రమే ఈ పంటలను విత్తుకోవాలి. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ప్రసారం కర్నూలు కేంద్ర సమర్పణ.

0: 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగారి యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
2: నమస్కారం సార్.
1: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
2: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా, నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
2: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకం వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే, సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే

0: నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది, నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో ఎస్హెచ్జి మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి ఎస్హెచ్జి మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటార్ పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంపు అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాగర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకము ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన

0: కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే పిఎం సూర్యాఘర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1833333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి

ఉత్తరం. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి రామాంజనమ్మ, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, రాఘవేంద్ర రాస్తున్నారు. అబ్బాయి గారు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం. అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, రవికుమార్, నాగమునెమ్మ, భారతి రాస్తున్నారు. బృందావనం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరికోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వెనెల కంటి గీతం.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 నంబర్కు కానీ 2968890 నంబర్లకు కానీ ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో ఉత్తరాలు శ్రోతలు రాసిన ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు బుక్కరా సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, కాంతమ్మ, కవిత, తనుష్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, ఆదెమ్మ, రామకృష్ణమ్మ, సుశీలమ్మ, చిట్టెమ్మ, శకుంతలమ్మ వీరంతా కోరుకుంటున్నారు ముత్యాల పల్లకి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట.

గండికోట రహస్యం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, విశ్వేశ్వరయ్య, బాలనాగమ్మ, ధరణి, చింటూ, నాగజ్యోతి, సుమలత, హర్షవర్ధనయ్య, పవిత్ర, భువన్, బుజ్జి, కార్తికేయ, సాత్విక్ వీరందరి కోసం విందాం గండికోట రహస్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుకుంటున్నారు ఆలీబాబా 40 దొంగలు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట

కార్యక్రమంలో చివరగా వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుండి ఆర్ రవీంద్ర శర్మ, సుబ్బయ్య శర్మ, కేదారి శర్మ, సౌందర్య, హర్షవర్ధన శర్మ, హిమబిందు, మౌక్తిక, లలితమ్మ, సంయుక్త, అపర్ణ, అనిత, అరుణ, నేత్రావతి, సుభాష్ రెడ్డి, ఎం మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి వీరంతా రాస్తున్నారు బంగారు కలలు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం పి. సుశీల పాడిన ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: రైడర్స్ అగలే 13 దినో మే లగ్భగ్ 1900 కిలోమీటర్ కి యాత్రా కరేంగే. యహాన్ యానీ నేషనల్ వార్ మెమోరియల్ సే ప్రారంభ హోకర్ చండీ మందిర్, పంజాబ్, హిమాచల్ ఔర్ లద్దాఖ్ కే దుర్గమ్ మార్గో సే హోతే హువే 26 జులై కార్గిల్ విజయ్ దివస్ కే పావన్ అవసర్ పర్ కార్గిల్ కే పవిత్ర వార్ మెమోరియల్ పహుంచేంగే. యే ఇతిహాస్ త్యాగ్ ఔర్ రాష్ట్రభక్తి సే సంవాద్ కర్నే కి యాత్రా హోగీ.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్ధితో 4000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ధి లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు

0: ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
1: Just held the review for quarter 1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి

0: astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
1: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: దో తరీకి రిఫార్మ్స్ హే, కుచ్ హే స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హే ప్రొసీజరల్ రిఫార్మ్స్. కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఔర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
1: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినీ గీతం బాలు చిత్రం నుండి.

0: సినీ గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక నాటిక, పెళ్ళంటే నూరేళ్ల వంట. రచన శ్రీమతి ఏ శ్రీదేవి, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి పెళ్ళంటే నూరేళ్ల వంట నాటిక. రచన శ్రీమతి ఏ శ్రీదేవి, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. వినండి పెళ్ళంటే నూరేళ్ల వంట నాటిక.
2: అదిగో పెళ్లి చూపులకి మగపెళ్లి వారు వచ్చేసారు. రండి వదిన గారు, రండి, ఇలా కూర్చోండి.
3: కమలా, మనలో మనకి మర్యాదలేమిటి? అయినా మళ్ళీ చెప్పలేదనుకునేవు, మా వాడు పూర్ణానందానికి పూర్ణంబూర్లంటే ఎంతో ఇష్టం తెలుసా? అవి గాని మీ జ్ఞాన ప్రసన్నాంబకి బాగా చేయడం వస్తే ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి.
4: ఇదిగో విశాలాక్షి, నేను మీ అత్తగారు స్నేహితులు తెలుసా. పూర్ణానందం పేటలో పుట్టిన మీ పూర్ణానందానికి తాతగారి పేరని, వాళ్ల బామ్మ సోమిదేవమ్మ ఆయనకి ఇష్టమైన పూర్ణం బూరెలతో పెంచి నిండైన బూరిలా తయారు చేసింది, నాకు తెలుసులే.
3: మా ఇంట్లో వాళ్ళ బామ్మ మాటకే చెల్లుబాటు ఎక్కువ అని చిన్నప్పుడు గ్రహించేసిన పూర్ణబుద్ధి మా పూర్ణానందానిది. అందుకనే బామ్మ కొంగట్టుకుని వదిలేవాడు కాదు మావాడు.

0: అందుకు బహుమానంగా రాత్రిళ్ళు మీ అత్తగారు నిప్పుల మీద ఇత్తడి బూర్ల ముకుడులో గిన్నెడు నువ్వుల నూనె వేసి కమ్మగా కాల్చుకుని తినే దిబ్బరొట్టిలో నెయ్యి తేనె నంచుకు తినేవాడటగా పెళ్లి కొడుకు.
1: అవును పిన్ని గారు, వాళ్ళ బామ్మగారు కూడా మనవడికి ఒకటే సూత్రం నేర్పింది, తిండి కలిగితేనే కండగలుగుతుంది. మంచం దగ్గరైనా రాజీ పొడు గాని తిండి దగ్గర రుచుల దగ్గర మాత్రం కాదురా అభిగా అని.
0: అందుకే హై స్కూల్ చదువులు దాటి కాలేజీలో చేరినా తక్కిన కుర్రాళ్ళు హాస్టల్లో చేరి హాయిగా చదువుకుంటుంటే మీ పూర్ణానందం మాత్రం బామ్మని కూడా పట్టణానికి పట్టుకుపోయి కమ్మగా వండించుకు తినేవాడటగా. ఏనాయనా పూర్ణానందం ఏంటో, నీ దురదృష్టం కొద్దీ మీ బామ్మ ఏడాది తిరగకుండా భర్త పూర్ణానందం గాని వెతుక్కుంటూ స్వర్గం చేరినా నువ్వు మాత్రం ఆవిడ గారు చెప్పిన సూత్రం తూచా తప్పకుండా పాటించావటగా.
2: అవును బామ్మగారు, మా బామ్మ వెనకాలే తిరగటం వల్ల కాస్తో కూస్తో పాక విద్య అలవడిందిలేండి. దానికి మెరుగులు పెట్టుకుంటూ చేయి కాల్చుకునేవాణ్ణి తప్ప ఒంట్లో నలతగా ఉన్నా హోటల్కి కానీ హాస్టల్కి కానీ పోయేవాణ్ణి కాను.
0: అయ్యో మా బంగారు తండ్రి.
1: ఈ బంగారు తండ్రి సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికొచ్చినా కూరలో ఉప్పు చాలలేదను, పప్పు సరిగా వేపు చాలలేదను నన్ను సతాయించేవాడు పిన్నిగారు. వీళ్ళ నాన్నగారు అయితే అమ్మ పోయినా నీకు అత్తగారి పేరు తప్పలేదంటావా విశాల అని వేళాకోళమాడేవారు. నేను మాత్రం ఏ అమాయకపు పిల్ల మీకు కోడలుగా వస్తుందో గాని మీ కొడుకుతో వేయడం కష్టమే సుమండి అనేదాన్ని.
3: బామ్మగారు, మీ వాడికి చదువు అయిపోయి బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చాక పిల్లనిస్తామంటూ వెంటబడేవాళ్ళు ఎక్కువయ్యారటగా.
1: అయితే మాకు కరాఖండిగా చెప్పేశాడు సుమండి మా పూర్ణానందం.
2: సల్వారు కమీజులు ప్యాంటు షర్టులు వేసుకు తిరిగే ఆడపిల్లలకి షోకుల మీద తప్ప వంట మీద ధ్యాస ఉండదు బామ్మగారు. అందుకే నాకు ఉద్యోగం చేసే పిల్ల వద్దు కానీ సాంప్రదాయంగా పెరిగి వంటావార్పు వచ్చిన పిల్లని చూడండి అని చెప్పేశాను. అయితే ఓ వంటలక్కని చేసుకుంటే సరి అని మా చెల్లెలు మంజుల మూతి మూడు వంకలు తిప్పింది కూడాను.
1: కానీ పూర్ణానందం మాత్రం ఊడుం పట్టు పట్టు కూర్చున్నాడు. ఎట్టకేలకు మీ జ్ఞాన ప్రసూనాంబకు వంటావార్పు బాగా వచ్చని ఇక్కడికి వచ్చాం. రామా ప్రసూన ఎరా పూర్ణం, ప్రసూనాంబ చీరలో వరుధిన్లా ఉంది కదరా.
2: ఆ సంగతి తరువాత, ముందు వంటల విషయం అడుగు.
3: వదిన గారు, మా జ్ఞానం కూడా బామ్మనేడులోనే పెరిగినా మరీ పాత చింతకాయ పచ్చళ్ళ సిగ్గుతో వంకర్లు తిరగదు. ఏమనుకోకండి, అదిగో బామ్మ కూచిలా వాళ్ళ బామ్మని మాత్రం పక్కనే కూర్చోబెట్టుకుంది.
1: అదో ప్లస్ పాయింట్ లేవమ్మా పెళ్లికి, ఎరా పొర్ణం.
2: ఆ సంగతి తర్వాతే, ముందు వంట వచ్చేమో అడుగు.
1: అబ్బా ఎంతసేపు తిండుగోలేమిటిరా
0: విశాలాక్షి, అందులో తప్పేముందమ్మాయి. తెల్లారులేస్తే జానడి పట్టకి కావాల్సిన తిండేగా. అయినా ఇదిగో పెళ్లి చూపులకి లడ్డూలు బదులు పూర్ణం బురిలు కజ్జికాయలు స్వయంగా మా జ్ఞాన ప్రసూనాంబే చేసింది తెలుసా. పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రుచి చూడండి మరి.
2: అమ్మా అద్భుతంగా ఉన్నాయే. ఇదిగో ప్రసూన గారు, మీకు వంకాయ బండ పచ్చడి వచ్చా?
4: వచ్చండి. గోంగూర పచ్చడి ఆనపకాయ నువ్వుల గుండతో కూర ఎలా చేస్తారో చెప్పనా?
2: అవసరం లేదులేండి, ఆ పేర్లు చెప్పారంటేనే అవి మీకు వచ్చని తెలిసిపోతుంది.
0: పోని వంకాయ ఎన్ని రకాల రుచులు చెయ్యొచ్చునో అడుగు నాయనా.
4: అడగడం ఎందుకు, నేనే చెప్పేస్తా. వంకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయతో ఓ రకం, మెంతి కారం కూరి వంకాయ పళ్ళంగా ఓ రకం, జీలకర్ర కారం కూరి.
2: ఆపేయండి, నోరు ఊరిపోతోంది.
0: కతికితే అతకదని కాని లేకపోతే ఇప్పుడే చేసి వడ్డించేది నా మనవరాలు.
1: ఇంకా చాలేరా పొర్ణం, పిల్ల అలసిపోతుంది.
2: ఒక్క ప్రశ్నే అమ్మా, అరటి దూట కూర పనస పొట్టు కూర ఎలా చేస్తే అదురుతాయి?
4: నాకు తెలియదు అనుకున్నారా ఏంటి, సన్న సన్నగా తరిగి పులుసు ఆవా పెట్టి.
2: అబ్బో చాలు అమ్మా, ముహూర్తాలు పెట్టించేసేయి.
1: ఏంటో కుర్ర నాగన్న, అన్నిటికీ తొందరే.
0: కాదు మరి, పెళ్ళాంచేత బంగారుపు రంగులో దూరగా వేయించుకుని ఎప్పుడెప్పుడు బూరెలు తిందామా అని సరదా. ఏంటో అందుకే అన్నారు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని.
2: ఈ శుభ సమయంలో కక్కు మాట ఎందుకు బామ్మగారు, కడుపులో తిప్పుతోంది, మరో మాట అనండి.
0: అయితే విను, పెళ్ళంటే నూరేళ్ల వంట నాయనా.
2: ఏమిటో, నెల్లాళ్ళ హనీమూన్ ఇట్టే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి.
4: ఇంకెన్నాళ్ళు సెలవు, బోర్ బాబు. అయినా జాయిన్ కావద్దు, పదండి.
2: అదేమిటి, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా?
4: అవును, పెళ్లికి ముందే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారు మా నాన్న. పెళ్లికని సెలవు పెట్టాను, అయినా ఇంట్లో బోర్ కదా.
2: సరే సర్లే, మన కొత్త కాపురం తగుతో మొదలవ్వకూడదు. పోన్లే, 10 నుంచి 5 వరకేగా డ్యూటీ, ఇవాళకి హోటల్లో ఏదో అయిందనిపించేద్దాంలే భోజనం. కాస్త ఎర్రగోధుమ నూక ఉప్మా చెయ్యి ఈ పూటకి.

0: అత్తయ్యగా చెప్పారులేండి మీకు ఇది ఇష్టమని. ఇదిగో తినండి.
1: ఏమిటో తింటుంటే ఇందులో ఏదో తేడా, రుచి లోపించినట్టు అనిపిస్తోంది. ఏమిటి అల్లం ముక్క లేదా?
0: హా, ఇంట్లో లేదు అల్లం. ఏం బాగోలేదా?
1: అల్లం ముక్క వేస్తేనే ఈ ఉప్మాకి రుచి, అయినా సరిగా ఉడికి చచ్చినట్టు కూడా లేదు.
0: వెధవది, మూకుట్లో ఎంతకీ ఉడికి చేస్తేనా? అందుకే తర్వాత కుక్కర్లో పెట్టాను.
1: ఏమిటి ఉప్మా కుక్కర్లోనా? అందుకే ఇలా తగలబడింది పేస్టులాగా.
0: అబ్బా, ఏదో ఒకటి తిందురు. ఆకలి తీరడానికేగా ఏదైనా. అసలు ఈ కాలంలో ఈ ఉప్మాలు దోశలు ఎవరు తింటారు? ఎంచక్క బర్గర్లు పిజ్జాలు.
1: నిన్న రాత్రి వంకాయ కొత్తిమీరే పచ్చిమిరపకాయ దంచి కాయపళంగా చేసిన కూర నీళ్ళోడింది. పప్పు పచ్చికంపు, పులుసు చింతపండు నీళ్ళలా ఉంది తప్ప ఏ కోశానా రుచి పచ్చి లేదు. మోసం మోసం జరిగిపోయింది. చూడు, నిజం చెప్పు, నీకు వంట రాదు కదూ?
0: అబ్బా, నిజమేనండి, నాకు వంట అస్సలు రానే రాదు. మా బామ్మ వండినవి కమ్మగా తినడం తప్ప.
1: పోనీ బూర్లు త్వరగా చెప్పు, అవైనా వచ్చా?
0: నిజానికి నూనెలోకి చీదకుండా బూర్లెలా చేస్తారో కూడా తెలియదండి. మన బామ్మలే కాదు, మీ అమ్మగారు మా అమ్మ కూడా స్నేహితులే.
1: అయితే
0: అందుకే కొన్ని మీకు ఇష్టమైన కూరలు పచ్చళ్ళు ఎలా చేయాలో నా చేత బట్టి పట్టించారు.
1: మరి పెళ్లి చూపుల్లో పెట్టిన పూర్ణాలు కజ్జికాయలు అవి?
0: అది మా బామ్మ చేసినవండి.
1: మోసం, పెద్దలందరూ కలిపి నా మీద అంత కుట్ర పన్నారా? ఎందుకు?
0: మరి మీకు ఏ సంబంధం నచ్చకపోతే గోటకు బ్రహ్మచారులలా ఉండిపోతారేమోనని.
1: అంత నా కర్మ, నీ మీద మండిపడినా ఏం చేయగలను? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం చేస్తాను చెప్పు.
0: మిమ్మల్ని చూస్తే బోల్డ్ చాలిస్తుందండి. నాకు మీ తిండి పిచ్చి గురించి విన్నాక ఈ సంబంధం ఇష్టం లేదు. కానీ మా బామ్మే వంటొచ్చిన మొగుడైతే సుఖపడతావే జ్ఞానా అని నచ్చజెప్పి దీవించింది. అందుకే కష్టపడి అన్నీ బట్టి పట్టి పెళ్లి చూపులకి ప్రిపేర్ అయ్యాను. పోనీ, నన్ను క్షమించేయండి.
1: ఏం చేస్తాం, సరేలే, నేనే నీకు వంట నేర్పిస్తాను.
0: అబ్బా, ఈ అల్లం కూరలు ఆవకూరలు ఎవరు నేర్చుకుంటారు బాబు? నాకే కోసానా ఇంట్లో తినడమే తప్ప వంట చేయడం అర్థం కాదు. మా అమ్మ బామ్మ కూడా నేర్పాలని విసిగెత్తిపోయారు. పైగా ఒక అల్లం ముక్క లేకపోతేనే ఉప్మా రుచి ఎందుకు పోతుందో? ఈ దిక్కుమాలని పాత వంటలు ఏమిటో, నాకు మహాచిరాకు సుమండి.
1: అందుకేనా హోటళ్లలో ఎంచక్క వెజిటబుల్ బిర్యానీ సలాడ్లు పిజ్జాలు అంటూ లొట్టలేసుకుంటూ మరీ తిన్నావు?
0: మీరెంత తెలివైన వారండి, అవంటే నాకు పిచ్చిష్టం.
1: అభిరుచి లేందే ఏ విద్య వంట పట్టదులే. నేనేమో పెళ్ళయ్యాక ఎంచక్క నీ చేత రకరకాల రుచులు చేయించుకుని తిందామనుకుంటే ఆశ అటకెక్కింది. నువ్వే గనక వంట చేస్తే 3 రోజులకే పోవడం ఖాయం.
0: అవేం మాటలండి.
1: నేనేం పోన్లే, ఇంత కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని చావటానికా? నా పాటలేమో నేనే పడతాను.
0: ఏమండి, లేచింది మొదలు. ఇంట్లో ఉన్నంతసేపు మీరు నా వెనక వెనుకనే ఉంటూ ఆవాలు జీలకర్ర లాంటివి సమపాళంలో పడేందుకు కమ్మగా వేగేందుకు దగ్గరుండి చెప్తుంటే పక్కింటి వనజాక్షి చిలకా గోరింకల్లా ఉన్నారు అని మూరిసిపోయి ముసిముసిగా నవ్వుకుంటున్నారండి.
1: అయినా నీకు వంట వంట పట్టలేదుగా.
0: ఏం చేయం చెప్పండి, నేను మాత్రం వంటింట్లో కూడా స్వేచ్ఛ లేదు.
1: నేను మాత్రం ఏం చేస్తాను, జిహ్వ చంపుకోలేక నేనే చచ్చినట్టు అన్నీ చేసుకుంటుంటే క్యారేజీ మాత్రం నీట్గా సర్దుతున్నావు.
0: ఒక్క మాట మాత్రం నిజమని ఒప్పుకొని తీరాలి. రోజు మా కొలీగ్స్ మీరు చేసిన ఐటమ్స్ రుచి చూసి ఆనందంతో మూర్చబోతున్నారు.
1: కొంపదీసి నేను చేశానని గాని చెప్పావా ఏమిటి?
0: అబ్బే, నేనే చేశానని చెప్పాలేండి. వంకాయ పులుసు పచ్చడంటేనే తెలియదట పిచ్చి మొహాలకి. రోజుకో వెరైటీ తీసుకెళ్లి వాళ్ల మతి పోగొట్టను.
1: ఎందుకు తీసుకెళ్లవు, రెక్కల కష్టం నాది కదా. ఏమిటో, మీ బామ్మ పెళ్లి చూపు నాడు పెళ్ళంటే 100 ఏళ్ల వంట అని ఎందుకందో ఇప్పటికి అర్థమైంది.
0: అందుకే కదండి అన్నారు, పెద్దల మాటలు చద్దన్న మూటలని.
1: చాలే, అసలు నా బ్రతికే వంట అయిపోయింది. ఇది వరకు నా ఒక్కడికే చేసుకునేవాణ్ణి, ఇప్పుడు ఇద్దరికి ప్లస్ మీ ఆఫీసులో రుచులు చూపించడానికి
0: అన్నట్టు మర్చిపోయాను చెప్పడం. ఏమండోయ్, మా బొంబాయి పిన్ని వాళ్ళు ఆంధ్ర వస్తున్నారట, మనల్ని చూసి వెళతామని ఫోన్ చేశారు.
1: ఎన్నాళ్ళో మకం?
0: హా, ఎంత, ఓ 2 రోజులుంటారటండి. వాళ్ల పిల్లలు మా బాబాయ్ గారు మన వైపొచ్చి ఎన్నాళ్ళైందో మీ పాకశాస్త్ర ప్రావీణ్యమంతా చూపించేయాలి, సరేనా?
1: మనకెందుకో అవస్థ, హాయిగా హోటల్కి పోదాం. నీకు పలావులు తినక నోరు చచ్చిపోయిందిగా.
0: అబ్బే, వాళ్ళు ఆంధ్ర భోజనానికి మొహం వాచిపోయారండి. పైగా మనకి మొదటి గెస్ట్లు, హోటల్ ఏం బాగుంటుంది?
1: నువ్వు నా రుచులు బాగానే మరిగావు.

0: కే హోటల్ పేరు ఎత్తటం లేదు ఈ మధ్య.
1: ఏం పిన్ని, నా చేతి వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో బాబాయ్ గారు ఏమనుకోకండి, నాది వచ్చి రాని వంట మరి.
2: ప్రసూనా, అసలింత బాగా చేస్తావని అనుకోలేదే. పెళ్ళయ్యాక నీలో ఎంత మార్పు వచ్చిందే, అద్భుతంగా ఉన్నాయంటున్నారు మీ బాబాయ్.
3: అవునమ్మాయి, ఈ బూరిలోకి పూర్ణం ఎలా దూరిందో అర్థం కావటం లేదు. నెయ్యి వేడివేడిగా పోసుకుని తింటే ఎంత బాగుందో. లల్లు, నువ్వు నేర్చుకోరాదు, పిల్లలకి ఎంతో నచ్చాయివి. నేను బొంబాయిలోనే పుట్టి పెరిగానాయే, తెలుగు వంటలకి జిహ జిలార్చుకుపోయినట్టు అయింది.
2: మీరేం అనుకోపోతే మరో 2 రోజులు ఉందామనుకుంటున్నామే ప్రసూన.
3: ఇదిగో ప్రసూన, వెళ్లే రోజున ఆవబెట్టిన అరటి దూటకూర మళ్ళీ చేసి రైల్లో కూడా కాస్త కట్టివ్వాలి సుమా.
0: దానికేం భాగ్యం లేండి.
1: ఏమండోయ్, మా పిన్ని మీరే వంటలన్నీ చేస్తున్నారని కనిపెట్టేసిందండి. అయినా మీకు తెలిస్తే బావుండదని లేచేది కదుట. ఎంత అదృష్టవంతురాలివే జ్ఞానా అంటూ ఒకటే పొగట్టం. మనకిష్టమైనవి కొనుక్కోమని 2000 చేతిలో పెట్టింది పిన్ని.
0: ఆహా, బక్షీష్ ఇచ్చారన్నమాట.
1: చా, అవే మాట్లండి. బొంబాయి తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఫోన్ చేస్తారట. వీలైతే పనస పొట్టు, పులుసు, ఆవపెట్టిన కూర ప్యాక్ చేసి తెచ్చిపెట్టమన్నారు.
0: పెళ్ళంటే
1: మా ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందండి మీ వంట వ్యవహారం. అయితే వాళ్ళు చిన్నబుచ్చుకునేలా కాకుండా నన్ను పొగట్టులతో ముంచెత్తేస్తున్నారు సుమండి. నిజంగా జీవితంలో ఇంతకంటే ఏం అదృష్టం కావాలండి. ఈ ఆదివారం పిక్నిక్ వేశారు మా వాళ్ళంతా.
0: అయ్య బాబోయ్, వంకాయ ఉల్లికారం కూరి కాయపళంగా చేసిన కూర, పూర్ణ బూర్లు, పులిహోర మన వంతుకొచ్చాయి. అవునా?
1: ఎంత తెలివితేటలో, కాకపోతే ఓ 25 మందికి సరిపడా. ఏమండి, శనివారం సెలవు పెట్టేయండి, కాస్త శరీరం రెస్ట్గా, బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు మా కొలీ వసంత వాళ్ళ ఆయన తినండి పడిపడి అనే టీవీ ఛానల్లో పనిచేస్తున్నారు. ఆదివారం వీడియో కెమెరాలో మీతో ఇంటర్వ్యూ కూడా రికార్డు చేస్తారట, పూర్ణంబూర్ల తయారీ మీద డిమాన్స్ట్రేషన్తో సహా. నాకిప్పటిదాకా తెలియనే తెలీదు, ఈ కాలం వాళ్ళకి పూర్ణంబూర్ల చేయడం రానే రాదట. టీవీలో వస్తే మీకెంత పేరో, మీ భార్యగా ఆఫీస్లో నాకూను. మర్చిపోయాను, మా ఆఫీసర్ గారికి ఈ రకం బూర్లంటే పిచ్చి ఇష్టమటండి. వాళ్ళింట్లో ఫంక్షన్కి మీ సలహాతో మీ ఆధ్వర్యంలో చేయిస్తామని చెప్పారు నిన్ననే. నాకు ప్రమోషన్ ఖాయం. మా కొలీగ్స్ అంతా ఉడుక్కుని చేస్తున్నారు.
4: ఇదిగో ఇప్పుడు పూర్ణంబూరిల పూర్ణానందం గారితో పరిచయం చూడండి. మీ కలర్ టీవీలో బూరిల బంగారు వర్ణం చూసి లక్షలాది ప్రేక్షకులు సీట్లు కత్తుకుపోయి లొట్టలేస్తున్నారు కదూ. బాగా వేయండి. ముందుగా వారి భార్య జ్ఞాన ప్రసూనాంబ గారు ఓ విజ్ఞాపన చేస్తున్నారు చూడండి.
1: స్వతంత్ర అభ్యర్థి పూర్ణంబూరిల పితామహుడు పూర్ణానందం గారికే మీ ఓటు వేసి గెలిపించండి. మా పార్టీ గుర్తు పూర్ణం బూరే అని కోరుతున్నారు. ఓటు వేసిన వాళ్ళందరికీ బుట్టెడు పూర్ణంబూర్లు ఫ్రీ.
0: ఓ సినీసీకి చెమడా, నా బ్రతుకే వంట అయిపోయింది కదే, నా కర్మ. ఈయనకి బూర్లు పిచ్చే.
5: మీరింతవరకు పెళ్ళంటే 100 ఏళ్ల వంట నాటిక విన్నారు. రచన శ్రీమతి ఏ శ్రీదేవి, నిర్వహణ శ్రీ ఎలిసర నాగేశ్వరరావు, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్రావు.
6: పెళ్ళంటే 100 ఏళ్ల వంట నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

చండి ప్రియ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో చివరగా విందాం ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహాదేవన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో హరికథ ప్రసారమవుతుంది.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిహొట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతి మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అడిగినవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీ మృకుండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే మహాశ్మశానే త్రికంటక విరాజితే వేగవాహిన్యా గౌరీముఖే శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు మరుద్వతి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం, పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి, అంతకంటేనా సంతానవంతులం కావటం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారా మహానుభావుడు. ఎలా ఉన్నది గంగాభవాని అంటే, శైవాల కేశ పాశములను

సదురోజములదాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢరంభోరుములదాని రుక్మగంజి పాదములదాని సర్వ సంపదలదాని గంచ మృకండు మౌని గంగా భవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగ అయినటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾಧಾರ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ರಜಾ ಜೈತ್ರಿ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನಿ ಏಕಾಕಿನಿ ಭೂಮರೂಪ ನಿರ್ದ್ವೈತ ದ್ವೈತವರ್ಜಿತ ಅನ್ನದ ವಸುಧಾ ವೃದ್ಧಾ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ್ಯ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಿಣಿ ಬ್ರಾಹ್ಮಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಬಲಿಪ್ರಿಯ ಅಂಟೂ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿನಿ ಸಾಂಗೋಪಾಂಗಂಗಾ ಅರ್ಚಿಂಚಾರು. ಅಮ್ಮ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಾರು. అమ్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేది లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో, నిర్మల చిత్తంతో, నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంధం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభ వాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు. శంకర ఆశ్రిత అఘ నశంకర ప్రభో.

ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ದಯಾನಿಧೇ ಭವಾನೀವ ಭವಾನೀವ ಭವಾನೀವ ಗತಿರ್ಮಮ ಮೃತ್ಯುಂಜಯ ಪಿನಾಕ ಚಂದ್ರಶೇಖರ ಭಕ್ತರಕ್ಷಣ ದೀಕ್ಷಾ ದೀಕ್ಷಾ ವಿರೂಪಾಕ್ಷ ಕವಚಿ ಕಪರ್ತಿ ಕೈಲಾಸಪತಿ ನೀಲಲೋಹಿತ ಗರಡಕಂಠ ಶಂಭೋ ಮಹಾದೇವಂ ಮಹಾತ್ಮಾನಂ ಮಹಾಪಾತಕನಾಶನಂ ಮಹಾಪಾಪಹರಂ ವಂದೇ ಮಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪುರಹರ ಪಾಪಭಯಂಕರ ಭಕ್ತ ಶುಭಂಕರ ಶಂಭೋ ಅಂತೂ ಪರಮೇಶ್ವರುಣ್ಣಿ ಅಮಂದಾನಂದ ಕಂದಳಿತ ಹೃದಯಾರವಿಂದುಲೈ ಸ್ತೋತ್ರಂ చేశారు ఆ మునిదంపతులు మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా ఏం స్వామి, నిన్ను

మృఖండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడో అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృఖండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృఖండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృఖండా? ఓ

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన వలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాశి వారాశి అయినటువంటి ఆ పిల్లవాణ్ణే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది తల్లి, జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

அம்பா ஜெகதம்பா சகலகலாநீததா பரமேஸ்வர வாஞ்சானுசாரிணி சிவ மனோனுகூலினி சூலினி கபாலினி முருடானி பவானி ఘన దారిద్ర్యమునుభవింపవచ్చు గాని పుత్రశోకమలవి కాదనుమా అనుమా నాధునితో ననుమా తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు గాని కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా లోకాల కన్న తల్లి? నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ

తన్మే మనశివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనస్సులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి. మీ సర్వాన్ని నా భర్త భరిస్తాడు, ధరిస్తాడు, చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు

ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి మునిదంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గాని జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలువంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు.

సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు పుణ్యులు గణ్యులైనటువంటి అత్రి కశ్యప భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయన, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురుకండుడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టున మేయదు కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదు ఆ పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండుడు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ

పాదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో, ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే, కథాంతమున కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు, అరకథలు, అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఇప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో, విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు.

ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకంత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాడిని చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా, ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరేరేరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం 100 సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం. ఇది ఎలా సంభవమవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే. ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండా. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనమవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి 3 భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ, పౌండరేక, అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసి

అటువంటి బ్రహ్మానందానుభూతిని పొందిన వారే ధన్యులు అన్నారు. అందుకే మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో. వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్య దర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని. బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పద

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమతః దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి

కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప, మీరిప్పుడు నవ్వ కారణం అదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్పా 16 వత్సరముల ఆయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకంతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి, మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకంత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు, శ్రమ విభజన చేశాడు. సప్తర్షులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడి గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకొని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అల మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయనా జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటనుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరి మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు వెళ్ళిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని

చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగ పూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ నిఖిల

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీషునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడా పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా. అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైనను కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంస నేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదాయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్లవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితి.

వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యో వాకినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్త జన హృద్వీహి ధిన్నటచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నతబృందాభయదానపాలతల విన్యస్తోనరాజ్సూన సంతత సామాగమ గానయోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన

0: అధిపతయే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు మహాదేవుడు. యమునికి కలిగిన అనుమానం కాదు, 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 వత్సరంలో ఆయుర్దాయం ఏమి అంటే, షోడశీకళతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు. రాజీవ నయన
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల విశేషాలు: ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ పరాంకుశదాసు విరచిత శ్రీరామ కీర్తనలు, 6:30కు వినదగు మాట వినిపించేవారు డాక్టర్ ఎం ప్రఫుల్లా, 6:35కు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశెనగలు సస్యరక్షణ, కళ్యాణదుర్గం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ ఈ చంద్రాయుడు గారి ప్రసంగం, 7:00కు లలిత గీతం, 7:15కు భగవద్గీత పారాయణం, 7:20కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, యువజన నైపుణ్యాల దినోత్సవం సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి, అనంతరం హలో లాయర్ కోర్టుల ద్వారా ప్రజలకు అందుతున్న న్యాయ సేవల గురించి గౌరవ న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఎన్ రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయిప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:30కు పల్నాడు జిల్లా సమాచార లేఖ, 8:35కు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 9:30కు అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఇక 10:00 నుండి ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డి మనోహర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఇక 10:20 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00కు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 5:30కు లేపాక్

సాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 6 గంటలకు లలిత గీతం, 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో హరికథ చంద్రహాస వింటారు. కళాకారులు శ్రీమతి వాణి భాగవతారిణి. 7:45 వికసిత్ భారత్ అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. రేపు రాత్రి 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి సాధుశేఖర్ బృందం వారి జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. రేపు రాత్రి 9:30 నాటిక. 10:00 రాగం తానం పల్లవి. 10